ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM ശ്രോതലക്ക് ശുഭോദയം. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 27వ తేదీ సోమవారం. 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇయ్యాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട സമയം 6 వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామౌ వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతే స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం త్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, విశ్వనాథ అష్టకం విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఋతుక్రమ సమస్యల నివారణ గురించి యోగా శిక్షకులు ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం ఇంకా చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శనంలో గమ్య నిర్ధారణ గురించి మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు గుస్కుల సత్యనారాయణ ప్రసంగం పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 40వ భాగం అంశం పోతన గురించి వింటారు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మాయపాము కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామానికి చెందిన భీమనవేన శ్వేతతో జి జ్యోతి వెట్టిన ముచ్చటింటారు పాటల నడుమ.

6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 3వ భాగం, ఇంకా నార్నూర్ మండలం కైర దాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు 3వ భాగం ప్రసారమవుతాయి. ఏడు గంటల 15 నిమిషాలకు ఇల్లు వ్యవసాయంలో బయోచార్ తయారీ ప్రాధాన్యత ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో మిరప పంట సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీటి గ్రామానికి చెందిన రైతు కన్నాల రవితో యు దినేష్ పెట్టిన ముచ్చట వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి ఆట మంచిదే కాని మూత కోరువలే కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

9:40 ముచ్చట కార్యక్రమంలో తెలంగాణ సాహిత్యం వర్ణమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో డాక్టర్ ఉదరి నారాయణ పెట్టిన ముచ్చట వింటారు. 10:00 కర్ణాటక సంగీతంలో ఈమణి శంకరాశాస్త్రి వీణా వాదనం ప్రసారమవుతుంది.

వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 8:45 నుంచి 10 గంటల దాకా సింగడి కార్యక్రమానికి, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఇయాల ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश के हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుంది. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని

0: విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకం కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గాని దేశంలో గాని విదేశంలో గాని ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడ్ బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అనన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగ బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ లో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ గాని అలాగే కొంత మట్టి తీతానికి గాని తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ గాని బొబ్బులి వాళ్ళలో ఉన్నటువంటి ఈ రోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ये पुनः वार्तालापस्य संभावना समुत्पन्ना। संयुक्त राष्ट्र संघस्य अमेरिका देशस्य राजदूतः माइक वॉल्ट्ज इत्येषः ह्यः अवदत् यत् राष्ट्रपति ट्रम्पः कूटनीतेः अवकाशं प्रददाति। ग्लास्को नगरे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु महिलानां 48 किलोग्राम स्पर्धायां भारतीय भारोत्तोलिका मीराबाई चानू इत्येषा स्वर्ण पदकं विजितवती। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम ములుగు జిల్లా సమాచార లేఖ విందం అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో పర్యటిస్తారని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం అభివృద్ది పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని 6,000 కోట్లకు పైగా విలువైన పంచాయతీరాజ్ శాఖ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం సహా పలు అభివృద్ది పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్లను తక్షణమే విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు భూసేకరణకు 58 కోట్లు, పనులకు 74 కోట్లు, ఆపరేషన్ మేనేజ్మెంట్ కు 14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలో 12 జిల్లాలు, 16 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత బాధ్యత రాహిత్యమని అన్నారు. నీటిని నిల్వ చేయొద్దని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరించారని గుర్తు చేశారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ నెలలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిందని, దానికి సంబంధించిన శాశ్వత భవన నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి సిద్ధార్థరెడ్డి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ములుగు జిల్లాలో యువతకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. కేంద్ర విద్యాలయంకు సంబంధించిన భూమి కేటాయింపులు వెంకటాపూర్ మండలం ఇంచెల గ్రామంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమిష్టి కృషి చేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క అడిషనల్ కలెక్టర్ సంపత్ రావుతో కలిసి హాజరై వారికి సమగ్ర గ్రామాభివృద్ధి, నూతన వీబీజీ రామ్జీ చట్టంపై అవగాహన కల్పించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని కమలాపురం, మంగపేట, మల్లూరు, కాటాపురంలలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లను ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థ సీఎండి వరుణ్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో తరచుగా జరుగుతున్న ట్రిప్పింగ్ సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి 14 రోజుల్లో కార్యాచరణ రూపొందించి పనులు పూర్తి చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు చెప్పారు. జిల్లాలోని 236,970 మంది ఓటర్లలో 83.36% ఎస్ఐఆర్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన ఫారాలను గడువులోగా ప్రజలు సక్రమంగా నింపి అవసరమైన పత్రాలతో బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనేపల్లి గ్రామంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి గ్రామీణాభివృద్ధి సంస్థ హంబుల్ బీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు స్థానిక ఉత్పత్తులతో వ్యాపారాలు చేసి ఆదాయం పొందే మార్గాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. హంబుల్ బీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల 15న ఒంటరి మహిళలకు నూతన పింఛన్ల పంపిణీ చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పిఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి 30 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. అనంతరం ఏటూరు నాగరం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనుల పురోగతిపై ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి కన్నేలాల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, జూనియర్ సివిల్ జడ్జి డి మధులిక పాల్గొని పలు చెక్ బౌన్స్ కేసులను కక్షిదారుల అంగీకారంతో అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కన్నేలాల్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం అయితే ఇరుపక్షాలకు సమయం ఖర్చు ఆదా అవుతుందన్నారు. రాబోయే పోలీస్ శాఖ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువతకు ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు.

0: ములుగులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ములుగు జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ శిక్షణ అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శారీరక పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయతను నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
3: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के విశ్వసనీయతా కో సునిశ్చిత్ కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
2: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత్ర అధర్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. పన్నెండో శతాబ్దపు పవిత్ర జగన్నాథాలయంలోని రత్న

0: సింహాసనంపైకి దేవతలు తిరిగి వెంచేసి పవిత్ర నీలాద్రి విజయ ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి విజయ ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ది చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ది దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ది చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చిక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: హమారే సీమావర్తి గావో మే వికాస్ కి ఆకాంక్ష ఔర్ దేశభక్తి కి భావన యే హమ్ బరాబర్ బరాబర్ ఔర్ కభీ తో లగ్తా హై కి ఉన్కే లియే ఖుద్ సే జ్యాదా దేశ్ హోతా హై. దేశ్ పెహలే బాకీ సారీ సువిధాయే బాద్ మే యే హమ్కో సీమావర్తి గావో మే ఖాస్ అనుభవ ఆతీ హై. ఔర్ ఇస్లియే ఉద్దేశ్ యే థా కి దేశ్ కే అలగ్ అలగ్ జిలో కే యువా హిమాచల్, ఉత్తరాఖండ్ ఔర్ లద్దాఖ్ కే గావో కి యాత్రా కరేంగే.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లో వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చుననే ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయి చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 పంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

0: పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ది వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

అంబటాల సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేస్తూ మీలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను వివరిస్తుంది అంబటాల సంగతులు. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఋతుక్రమ సమస్యలు నివారణ గురించి యోగ శిక్షకులు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగం, చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శినిలో గమ్య నిర్ధారణ గురించి మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు గోస్కుల సత్యనారాయణ ప్రసంగం, పిరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక 40వ భాగం అంశం పోతన గురించి వింటారు. వీడితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభావనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం త్రయోదశి మూల నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 90%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: മനസ്സിന്
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
2: మనకి సాధారణంగా టమాటాలో ఒక 7-8 సంవత్సరాల నుంచి మనం సూది పురుగు అన్నది గమనిస్తూ ఉన్నాం అండి. ఈ సూది పురుగు తల్లి పురుగు ఏంటంటే చిన్నగా నల్ల రంగులో ఉండి, నల్ల లేదంటే బ్రౌన్ కలర్ లో ఉండి, ఊదా రంగులో ఉండి, కాయల్లో ఏదైతే ఆకులు కాని ఈ పైభాగంలో గుడ్లు పెట్టి, వీటి నుంచి వచ్చే పిల్ల లార్వాలు పంట చిన్న దశలో ఉండగానే కొమ్మలోకి చొచ్చుకుపోతుంటాయి. చొచ్చుకుపోయి కొమ్మ లోపల వాటిని కాండం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తినివేసి, అలానే పూత వచ్చిన తర్వాత పూతను తింటూ ఉంటాయి. అదే కాకుండా కాయ కట్టిన తర్వాత కాయలో కూడా చిన్న రంధ్రం తయారు చేసుకుని లోపల తింటూ ఉంటాయి. అంటే దీనిలో ఏదైతే పిల్ల పురుగు ఉందో ఇది కాండంలో తినగలదు, అదే పూతలో ఆశించగలదు, అదే కాకుండా కాయలో కూడా నష్టం చేయగలుగుతుంది. మార్చి నెలలో ఈ పురుగు ఉధృతి మరింతగా పెరిగిపోయి రైతులకు 80-90% వరకు నష్టం వచ్చిందన్నది కూడా గమనించాము. సో ఈ పురుగు నివారణకి మనము సిఫారసు చేసింది ఏంటంటే జిగురట్టలు ఉదాహరణకి. ఇదే కాకుండా ఈ పురుగుకి ఈ లింగాకర్షక బుట్టలు అన్నవి దొరుకుతూ ఉన్నాయండి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నప్పుడు ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని ప్రతి బుట్ట దగ్గర ఈ జిగురట్ట పెట్టుకున్నప్పుడు ఏదైతే ఆ లింగాకర్షక బుట్టలో కెమికల్ వాసన ఏదైతే ఉంటుందో దానికోసం వచ్చే ఈ తల్లి పురుగులు కూడా ఈ జిగురట్టకు అతుక్కుపోతాయి. తద్వారా మనకి నెక్స్ట్ వచ్చే ఏదైతే పంటలో నష్టం ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత మనం బుట్టలో ఈ తల్లి పురుగుల సంఖ్య చూసుకున్నప్పుడు మనం వీటి సంఖ్య 4-5 ఎకరానికి 8-10 వరకు పెంచుకోగలుగుతాం. పెంచుకుంటే రైతులు ఈ పురుగుని జయించగలుగుతారు. రెండవది ఏంటంటే కెమికల్, అంటే ఈ ట్యూటో అబ్సల్యూటో అంటారు ఈ పురుగుని. దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి సయాంట్రానిలిప్రోల్ ఎకరానికి 240 గ్రాముల చప్పున పిచికారీ చేసుకోవాలి. అలానే కాకుండా ఫ్లూబెండియమైడ్ ఎకరానికి 60 ml చప్పున పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కూడా రైతులు ఏంటంటే ఇంకా పురుగు ఉధృతి ఉంది అని గమనించుకున్నప్పుడు ఈ తెల్లటి నీళ్ల ట్రాప్స్, వాటర్ ట్రాప్స్ అంటారు వీటిని, అంటే ఇలా చిప్పల్లో కానీ ఏదైనా ట్రేలో కానీ వాటర్ పెట్టుకుని మనం ఎకరానికి 10 చోట్ల అక్కడక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎగిరే తల్లి పురుగులు ఎక్కడైతే ఉన్నాయో అవి నీళ్లలో పడి చాలా వరకు మనకి పురుగును కంట్రోల్ చేయగలుగుతాం.
0: టమాటా పంటలో సూది పురుగు నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే సామాజిక సంస్కర్త స్వాతంత్ర్య సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి జయంతి, సినీ మాటల రచయిత ఎంవిఎస్ హరినాథరావు జయంతి, ప్రముఖ నటుడు డబ్బింగ్ కళాకారుడు సాయికుమార్ పుట్టినరోజు, ప్రముఖ గాయని KS చిత్ర పుట్టినరోజు ఇయల్లా.

స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్సభ సభ్యురాలు అయిన సంగం లక్ష్మీబాయి జయంతి ఇయ్యాళ. ఈమె ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభ సభ్యురాలైన తొలి మహిళ. 1911లో గట్కేసర్లో పుట్టిన ఈమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది. ఈమె బాన్సువాడ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై 1954 నుంచి 1956 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. ఆ తర్వాత 1957లో మెదక్ నియోజకవర్గం నుండి 2వ లోక్సభకు ఎన్నికైంది. 3వ లోక్సభకు, 4వ లోక్సభకు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా మెదక్ లోక్సభ నియోజకవర్గం నుండి

0: ఎన్నికయింది. 1979 సంవత్సరంలో మరణించే వరకు లక్ష్మీబాయి స్త్రీలు బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషి చేసింది. తన సొంత ఇంటిలోనే అనాథశరణాలయాన్ని ప్రారంభించిన లక్ష్మీబాయి 18 ఏళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలుగా పనిచేసింది.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మన శరీరంలో జరిగే ప్రతి క్రియ కూడా హార్మోన్తో సంబంధం ఉండటమే కాకుండా మన ఆరోగ్యం కూడా హార్మోన్స్పై ఆధారపడి ఉంటుంది. అలాగే హార్మోన్స్ హెచ్చు తగ్గుదల వలన మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయట. ఇంకా ఋతుక్రమ సమస్యలు కూడా వస్తాయి. మరి వీటన్నింటినీ ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు విందాం. యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఋతుక్రమ సమస్యలు నివారణ గురించి యోగ శిక్షకులు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగంను.
4: ఈరోజు మనం ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ టు పిసిఓడి, అంటే హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు, దానితో ఋతుక్రమ సమస్యలు ఎలా వస్తాయి, దాన్ని యోగాతో ఎలా క్యూర్ చేయాలి టాపిక్ మీద నేను మీ దగ్గర డిస్కషన్ ముందుకొచ్చానండి. ఏమిటంటే ఈ మధ్య కాలంలో చాలా మందికి చూస్తున్నానండి, నా దగ్గర వచ్చే కేసుల్లో ఉమెన్స్ చాలా మంది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో వస్తున్నారండి. అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటిది, దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి, అసలు అది ఎందుకు వస్తుంది, సో అది ఎక్కువ ఫీమేల్స్ లోనే ఎందుకు వస్తుంది అనే దాని విషయానికి వస్తానండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం యోగా ద్వారా బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చండి. అసలు చేసుకోగలమా అనే క్వశ్చన్కి నా వస్తేనండి, దాన్ని డెఫినెట్ గా చేసుకోగలమండి. దిస్ ఈజ్ ద న్యాచురల్ వే అండి, యోగా అనేది న్యాచురల్ వే ఈ పిసిఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించడానికి. ఇది మెడికేషన్స్ వాడకుండానే న్యాచురల్ పద్ధతిలో అంటే యోగా చేస్తూ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు వస్తుందనే విషయానికి వస్తే అండి, దాని మెయిన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్ అండి. ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళు చూడండి, ఎవరు చూసినా ప్రతి చిన్న విషయాన్నైనా స్ట్రెస్ అంటే మన మైండ్ లోకి ఎక్కువ తీసుకోవడం జరుగుతుందండి. ఆ తీసుకునేది ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అంటే అండి ఇన్సోమియా, డిస్టర్బ్డ్ స్లీప్, అట్లాంటివి, ల్యాక్ ఆఫ్ స్లీపు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏది లేకుండా ఒక దాని గురించి థింక్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండకపోవడము, లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ వాడడము, డీప్ ఫ్రైడ్ ఆయిల్స్, జంక్ ఫుడ్స్, సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో మన రొటీన్ ఫుడ్ అయిపోయిందండి అదంతా కూడా. సో అది తింటేనే బాగుంటది. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫుడ్ యాడింగ్ కలర్స్, ఇవన్నీ కూడా మంచి టేస్ట్ వచ్చేవన్నీ కూడా కలపడంతో ఏంటంటే ఇంకా మనకు దానికి టెంప్ట్ అయిపోతున్నాము. ఆ ఫుడ్స్ ప్రైస్ అవన్నీ కూడా ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్స్ లో మనకు అన్ని కూడా కావలసిన హార్మోన్స్ అన్నిటిని తగ్గించేసి ఇవన్నీ మళ్ళీ మన హెల్త్ నుండి పాడు చేయడానికి, ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేది రావడానికి దారితీస్తూ ఉంటుందండి. దీనిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఆసనాస్ అనేటివి ఎలా చేయాలి, దానికి ప్రాణాయామ టెక్నిక్స్ తో ఎలా స్వస్తి చెప్పాలి అనే విషయానికి వస్తేనండి, ఫస్ట్ ప్రాక్టీస్ అనేది యోగా స్టార్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ యోగా స్టార్ట్ చేసుకునేది ఎలా చేసుకోవాలి అంటే నార్మల్ గా సూర్య నమస్కారాలు ఉంటాయండి. వాటికి సూర్య నమస్కారం అనేటివి ఏంటంటే 12 స్టెప్స్ ఉంటాయండి. 12 స్టెప్స్ అనేటివి ఏంటంటే ఇవి మేజర్ గా యోగా ప్రాక్టీస్ ఆసనాస్ అండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఏం లాభం ఉంటుంది అంటే మనకి ఈ ఆసనాస్ అనేవి 12 స్టెప్స్ లో మనకు చక్రస్ రిలీజ్ అవ్వడానికి, అంటే ఈ 12 ఆసనాస్ కి రిలేటెడ్ గా ఎండోక్రైన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఏం చేస్తుంది అంటే మన బాడీకి, సో పిసిఓడి అనేది చెప్పాను మీకు ఇందాకే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది అని చెప్పాను. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఈ 12 స్టెప్స్ లో ఒక్కొక్క ఆసనాకి ఒక్కొక్క చక్ర అనేది రిలీజ్ అవుతా ఉంటది. ఆ చక్రస్ రిలీజ్ చేసే హార్మోన్స్ తోటి అంటే క్యూర్ చేసుకోవచ్చు. అంటే మొత్తం యోగాతోనే అని అంటారు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలండి దాంతో పాటుగా. సో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా మన బాడీకి ఏంటంటే స్ట్రెంథనింగ్ అనేది వస్తుందండి. అలాగే ఏం చెప్పాను ముందు టాపిక్ లో కూడా నేను ఒకసారి చెప్పానండి మీకు, యోగా చేయడం వల్ల ఏజింగ్ అనేది తొందరగా, ఏజ్ ఫ్యాక్టర్స్ అనేటివి తొందరగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు సూర్య నమస్కారాస్ లో ఎన్ని ఆసనాస్ ఉంటాయి, అది ఏ విధంగా చేసుకోవాలి, అలా ఎలా స్ట్రెచ్ చేయాలి అనే కొన్ని అంశాలు నేను మీతో చర్చిస్తానండి. సో ఫస్ట్ గా ఏంటంటే నమస్కార ముద్ర అనేది ఉంటదండి. నెక్స్ట్ వచ్చి ఊర్ధ్వ హస్తాసనం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే పాదహస్తాసనం. అలాగే ఫోర్త్ వన్ వచ్చి పర్వతాసనం. ఫిఫ్త్ వన్ వచ్చి దండాసనం. సిక్స్త్ వన్ వచ్చి శశాంకాసనం అండి. సెవెంత్ వన్ వచ్చి భుజంగాసనం. ఈ సెవెంత్ వన్ భుజంగాసనం ఉంటుంది చూడండి, మళ్ళీ రిపీటెడ్ గా శశాంకాసనం, దండాసనం, పర్వతాసనం, పాదహస్తాసనం, ఊర్ధ్వహస్తాసనం, నమస్కార ముద్ర అనేవి మళ్ళీ రిపీటెడ్ గా వెళ్తూ మళ్ళీ 12 స్టెప్స్ అవుతాయండి. సో సెవెంత్ కి వచ్చే వరకు మళ్ళీ రిపీట్ రిటర్న్ వెళ్ళాలండి. సో అలా చేస్తూ ఉన్నప్పుడు 12 ఆసనాస్ మీకు వస్తాయండి. సో సూర్య నమస్కారాస్ లో 12 స్టెప్స్ ఉంటాయి, 12 ఆసనాస్ ని. ఈ ఒక్కొక్క ఆసన చేస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్ర అనేది చదవడం అనేది ఉంటదండి. ఈ ఆసనాలను మెల్లిమెల్లిగా చేస్తూ ఉండాలండి. అలా చేస్తున్నప్పుడు బాడీని ఎంత వరకు మీరు స్ట్రెచ్ చేయాలి అంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో చేస్తారు కదా అండి, బాడీని ఎంత వరకు మాత్రమే అంటే, అందరికీ ఒకటి కెపాసిటీ ఉండదండి, ఎంతవరకు స్ట్రెచ్చింగ్ కెపాసిటీ ఉంటుందో అంతవరకు మాత్రమే స్ట్రెచ్ చేయాలండి. అది మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్న కొద్దీ అదే మనకు కొంచెం స్ట్రెచ్చింగ్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటది, మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెచ్ అనేది ఎక్కువ వస్తుందండి. నెక్స్ట్ అందులోనే బ్రీతింగ్ ప్యాటర్న్ ని కూడా సెట్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఏంటంటే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ అనేటివి రెండు వస్తాయండి. ఆ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ని ఫాలో అవుతూ ఒక్కొక్క ఆసనాకి మంత్రం చదువుతూ చేయాలండి. ఇందులో 6 ఆసనాలను చేసి మళ్ళీ తిరిగి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తూ ఉంటుందండి. సో మైండ్ రిలేటెడ్ గా మనకేంటంటే ఒక మంచి యాక్టివిటీ అనేది జరిగి ఒక మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందండి. ఇందులో రైట్ అండ్ లెఫ్ట్ లెగ్స్ మార్చుతూ చేయాలి. అంటే ఫస్ట్ ఒకసారి రైట్ లెగ్ మార్చాం కదా 6 ఆసనాస్ వరకు, మళ్ళీ 7th నుంచి లెఫ్ట్ లెగ్ ని మార్చుతూ మళ్ళీ రిటర్న్ పొజిషన్ లోకి వెళ్ళాలండి. ఇవి మొదటగా ఏంటంటే 4-5 రౌండ్స్ చేస్తూ తర్వాత మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. అలా 21 రౌండ్స్ దాకా చేయొచ్చండి. ఇది ఇప్పుడు సూర్య నమస్కారాస్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంకా కొన్ని ఆసనాస్, అంటే పిసిఓడిని తక్కువ చేయడానికి ఇంకా కొన్ని ఆసనాస్ ఉన్నాయండి. అందులో మలాసన, ఉష్ట్రాసన, ధనురాసన, సర్వాంగాసన, హలాసన, మత్స్యాసన అనేటివి ఉంటాయండి. ఉష్ట్రాసన అనేది వచ్చి ఏంటంటే ఇది ఉష్ట్రము అంటే క్యామెల్ పోజ్ అండి. ధనురాసన అంటే బౌ పోజ్. సర్వాంగాసన అంటే మీకు ఆల్రెడీ అందులోనే వచ్చింది, సర్వ అంగాలను కూడా అన్నిటినీ యాక్టివేట్ చేస్తుందండి ఈ సర్వాంగాసన. సో ఇది ఏంటంటే మనకు మదర్ ఆఫ్ ఆసన అంటారు దీన్ని, సర్వాంగాసనను. మనకు మదర్ ఫాదర్ ఎలాగో ఆ యోగ అన్నిటికీ కూడా మదర్ ఆఫ్ ఆసన అనేది సర్వాంగాసన అండి. సో ఉష్ట్రాసన అనేది ఏంటంటే హార్మోనల్ రిలేటెడ్ డిజార్డర్స్ అన్ని కూడా, ఉష్ట్రము అంటే క్యామెల్ పోజ్ అండి. థైరాయిడ్ గ్రాండ్ అనేది ఎక్కువ, థైరాయిడ్ అండ్ అగ్ని చక్ర అనేది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ధనురాసనలో కూడా థైరాయిడ్ గ్రాండ్ అనేది యాక్టివ్ అవుతుందండి. యోగా ఎప్పుడు కూడా ఫోర్స్ గా చేయకూడదండి, స్లోగా కూర్చొని మెల్లిగా ఫస్ట్ ప్రాణాయామ చేసిన తర్వాతనే మెయిన్ ఎక్సర్సైజెస్ కి వెళ్ళాలండి. మీరు కూర్చోగలిగితే పద్మాసనంలో అయినా కూర్చోవచ్చండి, లేదంటే సుఖాసనాల్లో అయినా కూర్చోవాలండి. నెక్స్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది ఇన్హేల్ ఎగ్జలేషన్ అనేది ఉంటాయండి. అది కూడా ఏంటంటే అనులోమ విలోమ అనేది అంటారండి. ఆ నాడి శోధన ప్రాణాయామంలో 25 రౌండ్స్ వరకు చేయొచ్చు అండి. ఇలాగే డైట్ చేంజెస్ అట్లాంటివన్నీ కూడా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనితో మనం ఎలా పిసిఓడి నిర్మూలించవచ్చు అనేది తెలుసుకున్నారు కదండి. ధన్యవాదాలు.
0: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన యోగాతో హార్మోన్ల హెచ్చు తగ్గులు, ఋతుక్రమ సమస్యలు నివారణ గురించి యోగా శిక్షకులు, ప్రకృతి వైద్య చికిత్సకురాలు డాక్టర్ ఎన్ స్వాతి ప్రసంగంను విన్నారు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్
7: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. జీవితంలో పైకి రావాలంటే గమ్యం, లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలను నిర్దేశించుకోవాలి.

0: కదా. అయితే మరి ఇప్పుడు విందాం చౌరస్తా విద్య ఉద్యోగ మార్గదర్శనంలో గమ్య నిర్ధారణ గురించి మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు గోస్కుల సత్యనారాయణ ప్రసంగంను.
1: ప్రస్తుత పోటీ పరీక్షల సమయంలో మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చేరుకోవాలంటే లైఫ్ స్కిల్లో భాగమైన గోల్ సెట్టింగ్ లేదా గమ్య నిర్ధారణ గురించి తెలుసుకోవాలి. ప్రతి విద్యార్థి జీవితంలో కానీ వ్యక్తి జీవితంలో కానీ ఏదో ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకున్న వారే జీవితంలో సక్సెస్ అవుతారు. అలాంటి సక్సెస్ని మనం పొందాలంటే, మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చేరాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. మనం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే మొదటగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది ఎలాగంటే, మనం నిర్ధారించుకున్న గమ్యం నిజంగా మనం చేరుకోగలమా, దానిని సాధించే శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, సమయం, తెలివితేటలు మనకి ఇవన్నీ ఉన్నాయో లేవో మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే గమ్యం అనగా ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేరుకోవాల్సిన మార్గం. వ్యక్తి జీవితానికి ఇవి ప్రేరణగా నిలుస్తాయి. గమ్యాలు స్వల్పకాలికమైనవైనవే లేదా దీర్ఘకాలికమైనవే ఉండవచ్చు. కావున వాటిని సాధించేంత వరకు మనం నిరంతరంగా కృషి చేస్తూనే ఉండాలి. ఇలాంటి గమ్య నిర్ధారణలో మనం ప్రధానంగా 8 అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి. ఈ 8 అంశాలే మనల్ని మన గమ్యం వైపు ప్రేరేపిస్తూ సఫలీకృతంగా కావడానికి ఉపయోగపడతాయి. అందులో మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. మొదటిది, మన గమ్యం ఏంటో మనం నిర్ధారించుకోవాలి. ఈ అంశం అతి ప్రధానమైనది. ఎందుకంటే మనం మన గమ్యం ఏమిటో నిర్ధారించుకుంటేనే దానిని సగం సాధించినట్టు అవుతుంది. దీనివల్ల మనం ఎక్కువ ఏకాగ్రతతో పనిచేస్తాం. ప్రస్తుత సమయంలో వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ తమ గమ్యం ఏమిటో గుర్తించుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒక గమ్యాన్ని వదిలిపెట్టి మరో గమ్యం వైపు వెళ్లడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం దేన్ని సాధించలేకపోతాం. కాబట్టి మన గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మొదట మనం స్వాట్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. స్వాట్ అంటే ఎస్ అనగా స్ట్రెంగ్త్స్, అంటే మన బలాలు. ఆ గమ్యాన్ని సాధించడానికి మనలో ఉన్న బలాలేంటి, అవిటిని మొదట పరిశీలించుకోవాలి. డబ్ల్యూ అంటే వీక్నెస్, ఆ గమ్యాన్ని చేరుకోవడంలో మనకు ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి, ఎలాంటి వీక్నెసెస్ ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ అంటే ఆపర్చునిటీస్, ఆ గమ్యాన్ని చేరుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ కలుగుతాయి, ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. టీ అంటే థ్రెట్, థ్రెట్ అంటే దానిని ఆ గమ్యాన్ని చేరుకునే సమయంలో మనకు ఎలాంటి చెడు అనుభవాలు కానీ లేదా ఎలాంటి అపాయాలు కానీ జరుగుతాయో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దీన్నే మనం స్వాట్ అనాలిసిస్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు మనం ఒక విద్యార్థి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలనుకున్నాడు. ఇది ఒక విద్యార్థి యొక్క గమ్యం. సో ఇలా మొదట విద్యార్థి ఒక గమ్యాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. తర్వాత రెండవ ప్రధానమైన స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఎంచుకున్న గమ్యం స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్, SMART, స్మార్ట్ అని చెప్తాడు. ఇక్కడ స్మార్ట్ అంటే స్పెసిఫిక్, అంటే నిర్దిష్టంగా ఉండాలి. మనం ఎంచుకున్న గమ్యం ఏ రంగానికి సంబంధించింది, ఎంత సమయంలో దాన్ని చేరుకోగలుగుతాం, వీటన్నింటినీ కూడా నిర్దిష్టంగా నిర్ధారించుకున్న తర్వాతే గమ్యాన్ని నిర్ధారించుకోవాలి. ఎం అంటే మెజరబుల్ లేదా మీనింగ్ఫుల్, మనం ఎంచుకున్న గమ్యం మనం కొలవదగిన విధంగా ఉండాలి అన్నమాట. ఏ అంటే అటైనబుల్, అంటే సాధించే విధంగా ఉండాలి. మనం వీలు కానీ సాధించడానికి వీలు పడని గమ్యాలను నిర్ధారించుకుంటే వాటిని మనం ఎప్పుడూ సాధించలేం. ఒక IQ తక్కువగా ఉన్న వ్యక్తి క్లాస్ రూమ్లో 1st class రావాలనుకున్నాడు అనుకోండి, అది అసాధ్యం. ఎందుకంటే ఆ గమ్యం అనేది సాధించే విధంగా ఉండదు. కాబట్టి మనం సాధించాల్సిన గమ్యాలు అటైనబుల్గా లేదా సాధించే విధంగా ఉండాలి. తర్వాత ఆర్ అంటే రిలెవెంట్ లేదా రివార్డ్. మన లక్ష్యమేంటో మనం నిర్ధారించుకున్న రంగంలో రాణించే విధంగా ఆ రంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండాలి. అంతేగాని ఒక రంగంలోని లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని మరో రంగంలోని అంశాలను నేర్చుకోవాలంటే మనం మన గోల్ని సాధించలేకపోతాం. తర్వాత టీ అంటే టైం బాండ్. టైం బాండ్లో ఇక్కడ నెపోలియన్ హిల్ ఏమని చెప్తాడంటే, ఏ గోల్ ఈజ్ ఏ డ్రీమ్ విత్ డెడ్ లైన్ అని చెప్తాడు. అంటే ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే అది నిర్దిష్టమైన సమయంలోనే చేరుకోవాలనే కళ లాంటిది అని చెప్తాడు. సరి అయిన గమ్యం సాధించాలన్న తపన రెండూ ఉన్నప్పటికీ ఎంత సమయంలో సాధించాలన్న టార్గెట్ లేకపోతే ఆ గమ్యాన్ని మనం నేర్చుకోలేం. కాబట్టి మనం ఎంచుకున్న గమ్యం తగిన సమయంలో సాధించేదిగా ఉండాలి. ఇలా టైం బాండ్ పెట్టుకోవడం వల్ల మనం సరైన ప్రణాళిక ప్రకారం మన గమ్యాన్ని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా మనం ఎంచుకున్న గమ్యాలు స్మార్ట్గా ఉండాలి. తర్వాత మూడో అంశానికి వెళ్దాం. మూడో అంశం, మన గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవడం. ఇక్కడ గమ్యము లక్ష్యం వేరే వేరే అర్థాల్లో తీసుకుంటాం. లక్ష్యాలు చేరుకోవడం వల్ల మనం మన గమ్యాన్ని చేరుకుంటాం అన్న వ్యూలో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మన గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఇలా చేయడం వల్ల

0: మనం ఏ లక్ష్యాన్ని ముందుగా చేరుకోవాలో, ఏది త్వరగా చేర్చుకోవాలో మనకు ఒక మైండ్ మ్యాప్ అనేది లభించడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో టాపర్గా నిలవాలనేది మన గమ్యం అయితే దానిని క్రింది చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఒకటో లక్ష్యం, ఎంట్రెన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సరైన సిలబస్ను, దానికి సంబంధించిన పూర్తి స్టడీ మెటీరియల్ను సిద్ధం చేసుకోవడం, ఇది ఒక లక్ష్యం. రెండవ లక్ష్యం, చదవాల్సిన అంశాలను వాటి ఇంపార్టెంట్ని బట్టి, గతంలో ఆ అంశాల నుండి వచ్చిన మార్కుల వెయిటేజ్ను బట్టి వాటిని ఒక తార్కిక క్రమంలో అమర్చుకొని చదవడం. ఇంకా మూడవ లక్ష్యం, అన్ని అంశాలను చదవడానికి సరైన ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రణాళికబద్ధంగా చదవడం. తర్వాత లక్ష్యం, అవసరమైనప్పుడు సంబంధిత రంగంలోని వ్యక్తుల యొక్క గైడెన్స్ తీసుకోవడం. మనం నిర్ధారించుకున్న గమ్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని పేపర్ పైన రాసి ప్రతిరోజు ఆ లక్ష్యాలను చూస్తూ ఉండాలి. దీనివల్ల మనకు ఈ లక్ష్యాలను పూర్తి చేయాలన్న తపన, ప్రేరణ లభిస్తుంది. తర్వాత నాలుగో అంశం, విశ్లేషించడం. మనం ఏర్పరచుకున్న చిన్న చిన్న లక్ష్యాలను విభజన జరిగిన తర్వాత వాటిని చేరుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి పద్ధతిని అనుసరించాలి, ఎలాంటి వనరులు వినియోగించుకోవాలి అనే అంశాల గురించి ఆలోచించాలి. దీన్ని విశ్లేషించడం అని చెప్తాం. ఇలా మన గమ్యాన్ని విశ్లేషించడం వల్ల మనం సాధించాల్సిన లక్ష్యాలకు కావలసిన జ్ఞానం, తపన, శక్తి మొదలైనవి మనకున్నాయో లేదో తెలిసిపోతుంది. ఐదవ అంశం, గమ్యం యొక్క ప్రయోజనాలను, వాటిని సాధించేటప్పుడు ఎదురయ్యే అడ్డంకుల గురించి తెలుసుకోవడం. మనం మన గమ్యాన్ని సాధించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఒక పేపర్ పైన ఇలాంటి ప్రయోజనాలు రాయాలి. ఇలా ప్రయోజనాలు రాయడం వల్ల మనకు దానిని సాధించాలన్న తపన పెరుగుతుంది. అదే సమయంలో ఆ గమ్యాన్ని సాధించేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను కూడా ఒక వరుస క్రమంలో రాయాలి. ఇలా అడ్డంకులను తెలుసుకోవడం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఆ గమ్యాన్ని చేరుకోవాలో మనకు తెలుస్తుంది. తర్వాత అంశం, ఒక యాక్షన్ ప్లాన్ లేదా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. ఈ అంశం గమ్య సాధనలో అతి ప్రధానమైనది. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకపోతే మనం ఎంత కష్టపడినా మన గమ్యాన్ని మనం చేరుకోలేం. కాబట్టి ఒక సరైన ప్రణాళిక రూపుదిద్దుకుంది అంటే 50% మనం మన గమ్యాన్ని చేరుకున్నట్టే అనిపిస్తుంది. మనం మన గమ్యాన్ని ఒక సంవత్సర కాలంలో సాధించాలి అంటే మనం సాధించాల్సిన లక్ష్యాలను నెలల వారీగా, వాటిని వారాల వారీగా, చివరికి ఏ రోజున ఎలాంటి అంశాలను చదవాలో ఇలా ప్రణాళిక ప్రకారంగా యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాతి అంశం, మన గమ్యాలను లేదా లక్ష్యాలను ఇతరులతో చర్చించడం. ఇలా ఇతరులతో చర్చించడం వల్ల మన చదివిన అంశాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో, ఇంకా ఎలాంటి అంశాలు చదవాలో తెలుస్తుంది. వీలైనంత వరకు ఇద్దరు వ్యక్తులు ఒకే గమ్యం ఉంటే ఆ వ్యక్తులతో చర్చించడం వల్ల ఫలప్రదంగా ఉంటుంది. ఇలా దీన్ని మనం గ్రూప్ డిస్కషన్ అని చెప్తాం. ఈ గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం వల్ల మనకు తెలియని అంశాలు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాతి అంశం, నిరంతరంగా మన గమ్యాన్ని మూల్యాంకనం చేసుకోవడం. మనం తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ని సరిగా అమలు చేస్తున్నామా లేదా అని నిరంతరంగా మనల్ని మనం మూల్యాంకనం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ సరిగా అమలు చేయకపోతే మనకు ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. అదే అమలు చేస్తే దానివల్ల మన కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. మామూలుగా మన మూల్యాంకనంలో ప్రజెంట్ GPAని వాడుతున్నాం, గ్రేడ్ పాయింట్ అని చెప్పేసి వాడుతున్నాం. కానీ ఇక్కడ గమ్యాన్ని చేరేటప్పుడు మనం కూడా ఒక GPAని ఫాలో అవుతాం. ఆ GPA అంటే, G అంటే గోల్, P అంటే ప్లాన్, A అంటే యాక్షన్. గోల్, ప్లాన్, యాక్షన్, ఈ మూడింటిని సరి చేసుకోవడం వల్ల మనం మన మూల్యాంకనాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ 8 అంశాలను మనం దృష్టిలో ఉంచుకొని మన గోల్ని సెట్ చేసుకోవాలి. చాలా వరకు మన గోల్స్ ఛాలెంజింగ్గా ఉండాలి. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా మనం ఉన్నతమైన కలల్ని, లక్ష్యాలని ఎంచుకోవాలి మరియు వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకునే విధంగా ఉండాలి. మన గమ్యాలు మనకు కొత్త ఆపర్చునిటీస్ని కలిగించే విధంగా, మన సామర్థ్యాలను పెంపొందించే విధంగా, మన జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఇలా ప్రతి వ్యక్తి తన గమ్యం ఏమిటో తెలుసుకొని దాని ప్రాధాన్యతను గుర్తించి మన గమ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని సంబంధించిన విషయాలను వదిలిపెట్టి మనల్ని మనం ప్రతిరోజు ప్రేరేపించుకుంటూ మనలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ను పెంచుకునే విధంగా మన గమ్యాన్ని చేరుకోవాలి.
1: ఇంతవరకు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో గమ్య నిర్ధారణ గురించి మనోవిజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు గోస్కుల సత్యనారాయణ ప్రసంగంను విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. పత్రికా రంగంలో పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా సేవలందించి పత్రికా రంగంతో పాటు ఇటు సాహిత్య రంగంలో కూడా విశిష్టమైన విస్తృత సేవలు అందిస్తున్నారు మందలపర్తి కిషోర్. ఈయన రాసిన పెరటి చెట్టు పుస్తక ధారావాహికంగా వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఇప్పుడు విందాం సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 40వ భాగం అంశం పోతన గురించి.
1: మందార మకరంద మాధుర్యమున తేలిన మధుపం ఎరా దక్ష అదక్ష మానస వృధా ఈ దూషణం వేలరా ఊరి పాపములెల్ల పో విడుచురా ఉగ్రాక్షు చేపట్టరా వైరంబొప్పదురా శివం తలపరా వర్ణింపరా రాజిత ఓంకారాత్ముడగు నీలకంఠం తెగడగా రాదురా దుర్మతి. ఓ కూతురు తన తండ్రిని సాక్షాత్ దక్ష ప్రజాపతి అంతటి వాడిని ఉద్దేశించి చెప్పిన పద్యం ఇదంటే నమ్మగలరా మీరు? అందులోనూ సహజ సాత్విక కవి బమ్మెర పోతరాజు చెప్పిన పద్యం ఇదంటే నమ్మడానికి వీలయ్యే పనేనా? కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మరి ఎవరో అన్నట్లు కల్పన కంటే కటిక నిజమే విడ్డూరంగా ఉంటుంది. ఒక్కోసారి దక్షయజ్ఞం సందర్భంగా తన పతిని దూషించిన తండ్రి మీద సతి విరుచుకుపడిన తీరుది. చూడగా చూడగా పార్వతి పదారణాల తెలుగు ఆడబడచేమో అనిపించేలా రాశాడు పోతన. 15వ శతాబ్దం ఉత్తరార్ధాన్ నాటికి తెలుగు కవిత్వంపై మతావేశాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉండేదో గ్రహించడానికి పోతన రాసిన వీరభద్ర విజయం ఉపయోగపడుతుంది. ఇదే పోతన తొలి రచనగా భావిస్తున్నారు కొందరు చరిత్రకారులు. కవులు రెండు రకాలు. ఒక రకం కవుల్ని చరిత్ర సృష్టిస్తుంది, మరో రకం కవులు తామే చరిత్రను సృష్టిస్తారు. వీరిలో ద్వితీయులే అద్వితీయులు, వాళ్లే సాహిత్య చరిత్రను శాసిస్తారు. పోతన ఈ రెండో రకం కవి. ఆయన గురించి కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం పోతన పెద్ద పండితుడేం కాదు, సంస్కృతాంధ్ర సాహిత్యాలు నమిలి మింగినవాడు కాదు. మహా అయితే రైత్వారి ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబాల్లో మాదిరి సంస్కృతాంధ్ర భాషల్లో పంచమహాకావ్యాలు చదివి ఉంటాడు. కరణాల ఇంటను పుట్టినందువల్ల చిట్టావర్జల తప్సిళ్ళు తెలుసుకునే ఉంటాడు. తల్లి తండ్రి అన్న అక్క నడిచిన దారిలోనే తాను నడక మొదలుపెట్టి ఉంటాడు. అలా చరిత్ర చెప్పు చేతల్లో ఉండే దశలో కవిత్వం చెప్పి పొట్ట పోసుకునేందుకు పోతన ప్రయత్నించి ఉంటాడనేది ఒక సిద్ధాంతం. భోగిని దండకం లాంటివి రాసి శ్రీమంతుల చౌకబారి అభిరుచులను రంజింపచేసేందుకు పోతన ప్రయత్నం చేసే ఉంటాడని కొందరు నమ్మకం. అటు రాచకండలో రాజ్యమైన పద్మనాయకులను, ఇటు ఊరుగల్లో అధికారం చలాయించే రెడ్డి ధోరణులను ఆశ్రయించాలని చూసే ఉంటాడు పోతన అంటారు ఈ వర్గానికి చెందిన చరిత్రకారులు. అయితే ఆ ప్రయత్నాలు సఫలమైనట్లు తోచవు. దాంతో నిజదార సుతోదర పోషణార్థమై బమ్మెర పాట పట్టి ఉంటాడు. హాలికుడిగాను కందమూల కౌద్దాలికుడిగాను బతకాలని నిర్ణయించుకుని ఉంటాడు. అలా జరిగి ఉండకపోతే పోతన తన భాగవతం ద్వారా చరిత్ర సృష్టించగలిగేవాడే కాడు. ఊరుగలుగు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బమ్మెర్లో పుట్టిన పోతన ఎక్కువ కాలం ఆ గ్రామంలోనే జీవించాడని చెప్తారు. దీనికి పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన పండితులు ఉన్నారు. వాళ్ళ లెక్క ప్రకారం పోతన మహాపండితుడు, సంస్కృతాంధ్రాల్లో నిష్ణాతుడు, అపురూపమైన గ్రంథ సంచయం కలిగి ఉండినవాడు. స్వభావ సిద్ధంగా పోతన మరెవరో నడిపిస్తే నడిచే మనిషి కాదు. అందుకే ఎంత పలికించేడివాడు రామభద్రుడని పోతన అన్నప్పటికీ అది కేవలం వినయంతో చేసిన వందనంగానే తీసుకోవాలి. ఆయన చేసిన నిర్ణయాలన్నీ స్వేచ్ఛగాను స్వాతంత్ర్యం కోసం తీసుకున్నవే అయి ఉంటాయనిపిస్తుంది. విత్తనం వేసి మొక్కలు మొలిపించి నారు పోసి నీరు పెట్టి చేలు ఊడ్చి కలుపు తీసే శాతగాడు సేతిగాడు కావడం వల్ల సాహిత్య వ్యవసాయం చేయడంలోని సాధక బాధకాలను సైతం సులువుగానే నేర్చుకుంటాడు. జీవితం నేర్పు

0: పాఠాలను సాహిత్యానికి చక్కగా అన్వయించుకొని శైవ వైష్ణవ భేదాలు పక్కన పెట్టగలిగే పరిణతి సాధించాడు పోతన అనిపిస్తుంది. అణగారిన జీవులను నిట్టూర్పుగాను, గుండె లేని సమాజానికి గుండెకాయిగాను, ఆత్మలేని పరిస్థితులకు ఆత్మగాను, సామాన్య ప్రజలకు బాధోపశమనంగాను ఉండే మతం విషయంలో అసహనం తగదని గ్రహించగల సాత్వికత పోతనకు సొంతమైందనిపిస్తుంది. జీవితం నూరిపోసిన ఈ సాత్వికతే ఆయన చేత శ్రీమదాంధ్ర మహాభాగవతానికి శ్రీకారం చుట్టేలా చేసింది. చేతులారంగా శివుని పూజించడేని, నూరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయను సత్యము లోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అనే పద్యం చదివితే మతానుశీలత కన్నా ధార్మికతే ఉన్నతమైందని సత్యం పోతన ఈనాడో గ్రహించాడని అర్థమవుతుంది. పోతన భాగవతాన్ని తనకి అంకితమీయవలసిందిగా సర్వజ్ఞ సింగ భూపాలుడు అడిగాడని, కానీ మనుజేశ్వరాధములకు తన కావ్యం అంకితం ఇవ్వనని పోతన స్పష్టం చేశాడని అంటారు. ఈ సర్వజ్ఞుడు పోతన సమకాలికులు కారని, ఎన్నడూ కలవలేదని వాదిస్తారు మరికొందరు. ఏది ఏమైనా భాగవతాన్ని తన ఇష్టదైవం శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు పోతన. 25 ఏళ్ల కిందటి వరకు మధ్యతరగతి తెలుగు ఇళ్లలో భాగవతం చదివిన వాళ్ళు ఇద్దరు ముగ్గురైనా ఉండేవాళ్ళు. ఎవ్వని చే జరించు శ్రీకైవల్య పదంబు చేరుటకునై, హరియన్ రెండక్షరములు అలవైకుంఠపురంబులో సిరికించెప్పడు, లావొక్కింతయ లేదు నల్లనివాడు పద్మనయనం బులవాడు, ఘండాభూసురుడు ఏగునో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను లాంటి పద్యాలు సాధారణంగా చదువుకున్న వాళ్ళందరికీ నోటికి వచ్చి ఉండేవి. శబ్దాలంకారాల మీద పోతనకుండే పట్టు కారణంగా ఆయన పద్యాలు తొందరగా నోటికి పట్టేవి. మంచన, ఎర్రన, నాచిన సోమల ప్రభావం పోతనపై స్ఫుటంగా కనిపిస్తుంది. హరిహరనాథ తత్వం అనే పరతత్వ భావన విషయంలో తిక్కన ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పోతన జీవితంలోని సంఘర్షణ ఆయన్నే గొప్ప పాత్రగా తీర్చిదిద్దింది. పోతన అసంపూర్ణంగా వదిలేసిన ఓ పద్యాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దిగొచ్చి పూర్తి చేసిపోయాడని చెప్పే కథ సరే సరే. శ్రీనాథుడి తర్వాత పోతన మీద ఉన్నన్ని కథలు మరెవరి మీద కనిపించవు. శ్రీనాథుడి బావమరుదుల్లో దగ్గుపల్లి పోతన, దగ్గుపల్లి దొగ్గన అన్నగారు ఒకడు. అతను స్థానంలో బమ్మెరు పోతనని స్థాపించి భిన్న ధ్రువాలు లాంటి ఈ సమకాలికులిద్దరికీ చుట్టరికం కట్టబెట్టారు మన వాళ్ళు. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు, కాళింది మర్దనం, గోవర్ధన గిరిధారణ, రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షం లాంటివి కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పటికీ. రంగనాథ రామాయణానికి, పోతన భాగవతానికి ఒక చెప్పుకోదగిన పోలిక ఉంది. ఇవి రెండూ కూడా పండిత లోకంలో ప్రాముఖ్యానికి నోచుకోలేదు, కానీ పాఠక లోకం ఈ రెండు కావ్యాలకి పెద్దపీట వేసింది. ఎవరో అన్నట్లు పోతన నిజంగానే ప్రజాకవి.
1: ఇప్పటిదాకా సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 40వ భాగం అంశం పోతన గురించి విన్నారు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం, హైపటైటిస్ వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు డాక్టర్ తానాజీ జాడేతో పి కమలాకర్ రెడ్డి వెట్టిన ముచ్చట, మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ లఘు ప్రసంగ మాలిక అంశం బంధం గురించి వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: കഥനം. సినీ కథ, గేయ, నవల మరియు నాటక రచయిత, రైతు కూలీల దాకా వచ్చి ఆగిపోయిన కథలను ఇంకా లోతుగా తీసుకెళ్లి అట్టడుగు జీవితాలను పరిచయం చేసిన కథకుడు పెద్దింటి అశోక్ కుమార్. కథ, నవల, నాటకం ఏది రాసినా పాఠకులను మెప్పించి ఆలోచింపజేసే సాహిత్యం ఇతనిది. ఈయన రచించిన మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి కథలను ధారావాహికంగా వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఇయాల్టి కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మాయాపాము కథ. వింటారు రచన, పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: మాయపాము అంటే అది మామూలు పాము కాదు, అది పెద్ద మాయ చేసిన పాము. ఈ జంగం పంతులు ఉన్నాడు కదా, మాకు నాటకాలు నేర్పిన పంతులు, ఈ ఆయన నేర్పిన ఆఖరి ఆటకి హరిశ్చంద్రనే కదా. ఆ ఆటతో మేము 4 ఆటలు నేర్చినట్టు అయింది. కానీ ఒక ఆటలో ఉన్నోళ్ళు ఇంకో ఆటలు లేరు. ఈ 4 ఆటలల్లో ఎక్కువ రమ్యంగా మాకు ఇష్టమైంది ఈ హరిశ్చంద్ర ఆటనే. అంతకుముందు జంగం పంతులు ఎవ్వరికి తెలియదు. మాకు ఆటలు నేర్పిన నుండి మా ఊరిలో ముఖ్యమైన వ్యక్తి అయిండు. పంతులకు కట్టెలు, పిడికలు, మొత్తం ఇల్లు నిండే అనుకో. ఎప్పుడు చేతుల 10 మంది ఉంటున్నారు. ఏ పని చెప్పినా క్షణాల మీద చేసుకొస్తున్నారు. అవునులరా, పంతులు మన్మరాలు పెళ్ళైతే మేళ్ళం మొత్తం పోయినాం. పెళ్లికి నిలబడ్డం, కట్టెలు బియ్యం తీసుకుపోయినాం, 4 సంచుల కాయగూరలు కూడా తీసుకుపోయినాం, పందిలు రేసినాం, వంటలు చేసినాం, ఇస్తాలు కూడా ఎత్తిపోసినాం. ఇట్లా మూటి మీదున్న మేళ్ళం చేతుల నుంచి జారిపోయేసరికి మాకంటే ఎక్కువ మా పంతులకే ఆరాటం మొదలయ్యింది. మళ్ళా రిహార్సల్ మొదలుపెట్టి నాటకాలు నేర్పిద్దామని పంతులు పంతలమ్మతో అన్నాడట. పంతలమ్మనే తిట్టి వద్దన్నదట, మేళ్ళం మూటి మీద ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏ కొండయ్య, ఈ హరిశ్చంద్ర ఆట మళ్ళేద్దాం పోయి, ఈసారి కొన్ని కొత్తగా టెక్నికల్ చేద్దాం అన్నాడట మా పంతులు. ఆయటి మూనితే పనుల మీద పడి ఎవ్వరు దొరకరని తెలుసు. అప్పటికే కాలం నెత్తిమీదికొచ్చింది. ఆ నాటకం ఆడి 2 వారాలన్నా దాటలేదు. జనం మళ్ళీ చూస్తారా అన్న భయం మొదలైంది మాకు. అదే ముచ్చట పంతుల్ని అడిగితే, ఏ ఎందుకు చూడరు, ఎన్నిసార్లు వేసినా చూస్తారు. ఈసారి స్టేజ్ మీద కరెంటు బుగ్గలు పెడదాం, మైకు పెడదాం, పల్లీలు ఆర్మాన్ తెద్దాం, పాటలు నాటకం స్టైల్లో వాడదాం, గడీల్నే స్టేజ్ వేద్దాం, రూపాయి టికెట్ పెడదాం, ఎట్లా రారో చూస్తా జనం అన్నాడు. వేసిన నాటకాన్నే వేయడం, మళ్ళా దానికి టికెట్ పెట్టడం ఎవ్వరికి ఇష్టం లేదు. అయినా కానీ మా కొండయ్య మామకు మాత్రం సంతోషంగా ఉంది. పంతులు చెప్పినట్టు తప్పకుండా వేయాలి. ఎండాకాలమేనా, ఏం పని ఉంది, ఇంకా 4 రోజులైతే మనిషికి మనిషి దొరకడు. ఏమి ఇప్పుడు మావులో చెప్తాంరా, వేద్దాం అని ఒక ఆర్డర్ పాస్ చేసేయండు. అంతే, ఎక్కడోళ్ళక్కడ నోళ్ళు మూసిర్రు. అట్లే ఏ రోజున ఆడాలనో, ఎక్కడ ఆడాలనో కూడా నిర్ణయం చేసారు. ఎవరి సామాన్లు వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పారు. ఇక మాకు బట్టలకైతే కొదవలేదు, ఎవరిని అడిగినా ఇస్తారు. 4 మంచి సీరియల్ చూపించి నీ ఇష్టమున్న సీర తీసుకో అంటారు. ఎటచ్చి ఆడే శకాలకు జాకెట్లకే ఇబ్బంది. అందుకని ఆ జాకెట్లను ఎవరు వాళ్ళే గుట్టించుకుంటారు. నెత్తికి సౌరాలు, కాటిక బొట్టు, ఇట్లా వీలైనంత సామాన్లన్నీ ఊరి మీదనే అడక్కొస్తాం. మాకు జడ విగ్గులు, కొప్పు విగ్గులు ఎక్కువ లేవు. కొందరు జుట్లను పెంచుకున్నారు. 2-3 పెద్ద కిరీటాలు పంతులే తయారు చేసిండు. వాటినే ఒకలెనుకొగలు అందరం పెట్టుకుంటాం. అనుకున్నట్టే ఆ రోజు రానే వచ్చింది. ఇక గడిలో స్టేజ్ వేయనే వేసినాం. పంతులు చెప్పిన టెక్నిక్లు ఎవ్వి సాధ్యం కాలే, కానీ కరెంటు మాత్రం పెట్టినాం. ఊళ్ళోనే హెల్పర్ బాలరాజు ఉన్నాడు కదా, ఆయనే పెట్టిండు. స్టేజ్ని భలే తమాషాగా వేసిండు మా పంతులు. 4 గుంజలు వాతిండు, వెనక 2 గుంజలకు మెయిన్ పరద కట్టిండు. ఈ మెయిన్ పరద ఉంటుంది కదా, ఈ మెయిన్ పరద మాకు మొన్నటిదాకా లేదు. 2 పూల దుప్పట్లను ఎవరినో అడకచ్చి కడుతుంటేమి. మొన్ననే 10 గజాల సైన్ బట్ట తెల్లది కొన్నాం. ముందటి 2 గుంజ

రోజులకు వైరు కట్టిండు. వైరుకు మొదలేసినట్టు రెండు పూల పూల సిద్ధలు వేసిండు, అవి సూప్ పరదాలన్నట్టు. వాటికి తాడు కట్టిండు. వెనుక నుండి తాడు గుంజితే సిద్ధలు అటొకటి ఇటొకటి పక్కకు పోతాయి. ఇంకొక తాడు గుంజితే సిద్ధలు రెండు మళ్ళా మూసుకుంటాయి. ఎప్పుడు పరదెయ్యాలే ఎప్పుడు దియ్యాలే మా పంతులే చూసుకుంటుండు. ఎవరి దగ్గరనో నాలుగు తెల్ల దుప్పట్లు అటుకొచ్చి సైడ్ పరదలు కూడా కట్టేయండి. అట్లా ఈసారి మా స్టేజీ జర కొత్త అందాలను సంతరించుకుంది. కాలకర్మానికి మేము ఆట ఆడే రోజే మా పంతులు ఇంటెనుక బెత్తలచ్చో ఇల్లుంది కదా, ఆ బెత్తలచ్చో ఇంట్లోకి పాము వచ్చిందట, పెద్ద పాము. అది పాము అంటే పాము కాదు, అది సాతాడు పొడు ఉంటుంది, ముస్సలి నాగంపాము, గోధుమ రంగులా మెరుతుంది. ఆయన పామును చంపినట్టేవాళ్ళు. రాగి పైస నోట్లో పెట్టి కాల పెడదామంటే వద్దని చెప్పి మా పంతులే పామును తీసుకున్నాడట. దాన్ని గంపలెత్తుకొని మా స్టేజ్ దగ్గరికి తెచ్చాడు. మా దాసిన్నాయనకు మెల్లగా గుసగుస చెప్పి, అయ్యే ఒక పెద్ద మోతుకు చెట్టు దేపోబోయి అన్నాడు. ఏం చేస్తాడో చూద్దామని మేమందరం ఆసక్తిగా చూస్తున్నాం. అది ఎండాకాలం దినం కదా, చూసిన ఆటనే అయినా జనం బాగానే మంది వచ్చారు. మేం ఫ్రీగా ఆడితేనేమో బజార్లు ఆడతాం, టికెట్లు పెట్టి ఆడితేనేమో గడిలో ఆడతాం. ఈ ఆట గడిలో ఆడినాం. ఈసారి లైట్లు వేసినాం కదా, అందుకే స్టేజీ మొత్తం మెరిసిపోతుంది. దానికి తగ్గట్టు తెల్ల దుప్పట్లు కట్టినాం కదా, ఇక ఏషకాలు కూడా ఆ ఎలుతూరులో ఇట్లా మెరిసిపోతున్నారు. ఏష వేషానికి పరద ఏత్తోండు తీత్తోండు మా పంతులు. ఇది జనాలకు గమ్మత్ అనిపిస్తుంది. ఏసుడు తీసుడు ఇంతదాకా ఎవరు కూడా ఇట్లా చేయలే. పంతులు కూడా దాన్ని గమ్మత్గా చేస్తుండు కాబట్టి అది ఎట్లా తెలుసుకుంటుందో ఎట్లా మూసుకుంటుందో ఎవరికి కనబడతలేదు. తెలుసు కదా ఇక నాది లోయి దేశమని, ఇక నా ఏషం రానే వచ్చింది. అంతదాకా ఆట భలే రమ్యంగా గమ్మింది. అందరూ హరిశ్చంద్ర మహారాజు కట్టాలు చూసి ఏడుసుడు కాదు, నక్షత్రకుని మాటలు మా వెళ్ళేది, ఇక నవ్వుడే కాదు. విశ్వామిత్రుడు ఉన్నాడు కదా, విశ్వామిత్రుడిని చూసి కోపానికి వస్తుండ్రు జనం. ఇక లోహితుణ్ణి బాపనమ్మ ఆకులకు అడవికి దోలిత్తుంటే పాపం జనాలు కలకల అంటోన్రు, బాపనమ్మని తిడుతోన్రు. ఇక నేను అడవికి పోతున్నా, పాటను అందుకున్నా, పరదా మూసుకుంది. పంతులు మోతుకొమ్మను స్టేజి మీదికి తీసుకొచ్చి పాతిండు. ఇక మా పాము ఉన్నది కదా, చచ్చిపోయిన పాము, ఆ చచ్చిపోయిన పామును తీసి ఆ మోతుకొమ్మ మీద పెట్టిండు. మెల్లగా పరదా తెరుచుకుంది. జనం విచిత్రంగా చూస్తుండ్రు. లైటు వెలుతురులా పాము దగదగ మెరుతుంది. నిజంగానే చెట్టు మీద పాము అన్నదా అన్నట్టున్నది. ఇక నేను పాట అందుకున్నా, ఆకులు దెంపుదమా మనము సంచులు నింపుదమా, ఆకులు దెంపి సంచులు నింపి ఇంటికి వంపుదమా, ఆకులు దెంపుదమా మనము సంచులు నింపుదమా. ఇది నా పాట కదా, ఇక నేను పాట అందుకొని పాట పాడుతూనే ఉన్నా. ఇక నా దోస్తులు ఉన్నారు కదా ఎంబడా, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ చెట్టు చుట్టూ తిరుక్కుంటా లోయిత పాం పాం పాం పాం అంటాడు. ఆ పామును చూపించుకుంటా, అది మాయపాము, నాకు గనబడది, అది పిల్లలకే కనబడుతుంది. ఏది ఏదని నేను అడిగినా వాళ్ళు అగాగో అదేంది అగో చెట్టు మీద ఉన్నది అంటారు. ఏ నీ పాము లేదేం లేదు, నేను ఆకులు తెంపొద్దని మీరు చెప్తుండ్రు, ఆకులు తెకుంటే బాబనమ్మ కొట్టాలని చూస్తుండ్రు కదా నన్ను. ఏయ్ గదేం లేదు, నేను ఆకులు తెంపుతా అని నేను చెట్టు దగ్గరికి పోయినా. చెట్టు చుట్టూ రెండు చుట్లు తిరిగినాయి. మళ్ళా పాట అందుకున్నా. స్టేజి ముందు వరుసలనే కూసున్నాడు గొలబీరే తాత. అంతదాకా పండుకున్నాడు, జర పెద్ద మనిషి ఆయన. ఇక అప్పుడే సప్పుడుకు లేచినట్టున్నాడు. లేత లేత్తనే మా స్టేజ్ మీద పామును చూసిండు. సూత సూతనే కట్టెను అందుకున్నాడు. నేను ఆయనను చూస్తూనే ఉన్నా. రెండు అడుగులు ముందుకేసి స్టేజ్ ముంగడికి వచ్చిండు. ఓ పోడా కండు దొబ్బిన ఐరన్నీ అక్క, ఆ పొరగాళ్ళు చెప్పి తినత్తలేదారా, అగేంద్ర పాం ఆడ వండనే పాండే, పాము లేదంటావు ఏం లేదంటావు, సత్తావురా నీ తల్లి అనుకుంటా కట్టెతోని పామును ఎత్తి ఆయన తీసిరు కొట్టిండు. ఆ పాము సక్క పోయి నట్ట నడమల కూతున్న బెత్తలచ్చవ మీదనే పడ్డది. బెత్తలచ్చవ జర అబ్బ మనిషి, ముగ్గురు దొడ్డుంటుంది, వట్టి పిరికిదనుకో, ఎప్పుడు పైసలు పెట్టి ఆట చూడనే చూడది. చచ్చిపోయిన పాము ఇచ్చినందుకు ఉత్తగనే రమ్మన్నాడట మా పంతులు. ఎప్పుడైతే పాము మీద పడ్డదో అప్పుడే కెవ్వు మన కేక పెట్ట ఇరుసుక పడ దెబ్బకెక్కి అలిదప్పింది. ఇక చూడు జనంలోకి ఈకెళ్ళి బొబ్బలు. ఆట మొత్తం ఆగిపోయింది. మంది మొత్తం లచ్చవ చుట్టే చుట్టుకున్నారు. మా పంతులకు భయం పట్టుకుంది.
ఆగమాగా నా గోషి చదువుకుంటా.

0: లచ్చవ్వ దగ్గరికి పోయిండు. లచ్చవ లచ్చవ, ఇది పానపున్న పాం కాదు, అది మీ ఇంట్లో చంపిన పామే. ఏ నేను ముట్టలేదు కుట్టలేదు, అది అట్టిదే. ఏ లేవు లేవు అని శివుడు దగ్గర అరిచిండు. ఎంత మొత్తుకున్నా లచ్చవ్వకు ఈలేదు కయ్యలేదు, కాళ్ళు తెరవలేదు, మాట మాట్లాడలేదు. పామును చూసైనా లేతదని పాము కొరకు వెతికిండు మా పంతులు. ఎవరు ఎటిసిరి కొట్టినరో కానీ పాము మాయమైపోయింది. ఎప్పుడైతే పాం కనవడలేదో అప్పుడే ఎవలో వెనుక నుంచి, ఏ అది మాయపామున్నట్టుంది, సచ్చినాక కూడా లచ్చవ్వ దగ్గరికే వచ్చిందంటే ఖచ్చితంగా పగబట్టి కరిచింది, కరిచినాక మాయమైంది. అబ్బో మాయపాములు ఇట్లే చెత్తాయి, ఓ అమ్మాయిడు ఉంటే మనను కూడా కరుతాయి అని అన్నాడు. ఇక ఆ మాటలు విన్నరా జనం ఎక్కడోడక్కడ మాయమైనరు. ఇక ఎవరు ఉన్నారాడా, మా మేళ్ళపోళ్ళు క్యాలు తప్పిన లచ్చవ్వ, ఇక వీళ్ళే మిగిలినాం. కేసు మా పంతులు మెడకు చుట్టుకుంది. లచ్చవ్వకు ఒక్కదే బిడ్డ, లగ్గమైన ఏడాదికే మొగుడు చచ్చిపోయి ఇల్లు చేరింది. ఎవరు నిద్రలేపి చెప్పినరో గాని ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి, అవ్వ నేను జంగమోడు మింగేనే అవ్వా, అవ్వ నీ మీదికి మాయపాము పంపేనే అవ్వా, అవ్వ వాణిలు సత్యనాశనం గానే అవ్వా, అవ్వ మనకు దిక్కెవరు ఉన్నారే అవ్వా అని ఏడ్చుకుంటా వచ్చింది. ఇక చూడు బొబ్బా, అవ్వ బిడ్డలు ఇద్దరు జర నోటి దురుసు మనుషులు, వాళ్ళ నోటికి భయపడి వాళ్ళ తెరువు ఎవ్వలువోరు. వాళ్ళు నోరు తెరిచిందంటే చాలు, ఊరు ఒక్కటి చేస్తారు, ఊరందరు నాగని చేస్తారు. ఇక ఎట్లా, ఏం చేస్తుంది? ఇక మా పంతులు బాగా ఆలోచించి ఏం చేసిండంటే, ఈ లచ్చవ లచ్చవ అని ఎంత ఊపినా లచ్చవాలు ఎత్తలేదు. ఈ పాం మంత్రం వేపియాలని ఎవరో అన్నారు అక్కడ. ఇక మా పంతులు మంత్రగాడి దగ్గర కురికిండు. ఆ మంత్రగానికి లచ్చవకు అగ్గిపగ, వాడు లచ్చవనా నేను రానే రాను అన్నాడు. జర కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి బతిలాడి మెల్లగా తీసుకొచ్చిండు మా పంతులు. లచ్చవ ఇక ఒకరిద్దరికి లేచే మనిష, అది రాత్రికి రాత్రే ఎడ్ల బండి కట్టి బండి మీద మళ్ళీ మంత్రకాని ఇంటికి తీసుకుపోయినాం. వాడు ఏం మంత్రం వేసిండో గాని పాత చెప్పుతోని కొట్టేడు కొట్టిండు, తుప్ప తుప్పు ఉంచిండు, యాపాకు దంచి రసం నోట్లో పోసిండు, కంటికి ఉల్లిపాయ రసం రాసిండు, పచ్చిమిరపకాయలు తినిపించిండు. మా నాటకం ఎటుపోయిందో, మా ఏషాలు ఎటుపోయినాయో, తెల్లారదాకా మేము మంత్రకాని ఇంటికాడ లచ్చవ్వతోనే కూసున్నాం. తెల్లారినాక మెల్లగా కళ్ళు తెరిచింది లచ్చవ్వ. అవ్వ బిడ్డలు ఇద్దరు ఇక చూడు, పొంటెజాము ఒగల మీద వాడి ఒగలు యుగ ఏడ్చుడు కాదు. ఇక మంత్రకాడు వాళ్ళందరినీ చూసి, ఓయ్ నీ ఏడ్చిన కాడికి కాదు చాలు, పోరి పాము లేదు ఏం లేదు అంత యాక్షనే అన్నాడు. అవ్వ బిడ్డలు ఇద్దరు సరిగ్గా వారం రోజులు మా పంతులను తిట్టరాని తిట్లు తిట్టిర్రు. ఆ తిట్లు వినలేక వారం 10 రోజులు బిడ్డ దగ్గరికి పోయిండు మా పంతులు పంతులమ్మ. ఇక మా జంగం పంతులమ్మ చెప్పింది, మల్ల జన్మల నువ్వు ఆట వేసినావు అనుకో, నేను రానే రాను, నీ ఇల్లు ముఖం చూడనే చూడాలి. పంతులు కూడా అనుకున్నాడు, ఈ అమ్మ ఇది మనకు పనికిరానిదిరా, ఇక మనం ఆట లేదు పాట లేదు సాలించుకోవాలి రాని. అట్లా మా మేళ్ళ మూత పడిపోయింది.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మాయాపాము కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. మళ్ళా ఇవాళ రాత్రి 9:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో ఇదే సంపుటి నుండి ఆట మంచిదే కానీ మూత కోరువలే కథ వింటారు. ఈ కథ మళ్ళా రేపు పొద్దుగల్లా 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: पीएम जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. దేవుళ్లను సైతం మెప్పించగలిగే గుణం, రాళ్లను సైతం కరిగించే గుణం ఒక సంగీతానికి మాత్రమే ఉంది. అలాంటి మంచి సంగీతానికి చక్కని సాహిత్యం తోడై మనందరినీ అలరించే కార్యక్రమమే సింగిడి. శ్రోతలు, మరి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 29508, మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి 10 గంటల దాకా. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం స్వర్ణకమలం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానక్ గారు పాడిన ఈ పాట.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. శ్రోతలు, మీరు వినాలి అనుకున్న పాటలను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు పంపిన ఉత్తరాలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5:00 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో మీ ఉత్తరం చదివి పాటను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీళ్ళు త్రిశూలం సినిమా నుంచి రాయిని ఆడది చేసిన రాముడివా అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే, నా పేరు వాణి అండి.
0: ఏం చేస్తుంటారు వాణి?
1: నేను టీచర్గా పనిచేస్తాను, సుంకిడి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తాను.
0: ఓహో, మరి పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేస్తారు మీరు?
1: పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు మేడం, అంటే కోపం చేసేదానికన్నా వాళ్ళని కొంచెం మంచిగా మంచి మాటలతో చెప్పినప్పుడే కంట్రోల్ అవుతారు వాళ్ళు.
0: ఇప్పుడు అంటే
1: చిన్న అస్త్రం లాగా మంచి మాటతో చెప్పింది, అదొక మంచి అస్త్రం. ఇక అంటేతో కొట్టినాము, లేకపోతే కోపంతో చెప్పినాం అనుకోండి, వాళ్ళు ఇంకా చెప్పినట్టు వినకుండా రివర్స్
0: అవుతారు. అంటే ఇప్పుడు పిల్లలు, అంటే ముందు కాలం పిల్లల కంటే ఇప్పటి కాలం పిల్లలు కొంచెం ఫాస్ట్ ఉన్నారు జనరేషన్ కదా. మరి వాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు దేన్నైనా కానీ ఈజీగా అర్థం చేసుకుంటారు కొందరు పిల్లలు, అంటే ఏ సబ్జెక్టునైనా కొందరు పిల్లలు అర్థం చేసుకోవడానికి బాగా టైం పడుతుంది. మరి అటువంటి పిల్లల కొరకు మీరు ఏదైనా కొత్తగా యాక్టివిటీ ఏమైనా చేసి చెప్పగలుగుతున్నారా?
1: ఇప్పుడు ఇప్పుడప్పుడు మాకు వృత్తి శిక్షణలు ఇస్తారు టీచర్స్.
0: అవును,
1: ఈ మధ్య కూడా ఈ కాలంలో నడుస్తుంది. ఏమని చెప్తామనంటే, వెనుక పెద్ద పిల్లలకు మేము స్పెషల్ గా వాళ్ళను ఫోకస్ చేసి వాళ్ళ కోసము ప్రత్యేకంగా చెప్పడం చేస్తాం అన్నట్టు. వాళ్ళకు ఒక్కసారికి రెండు సార్లకి అర్థం కాదు.
0: అవును,
1: మనము ఎక్కువగా హోంవర్క్ ఇవ్వడము, ఎక్కువగా వాళ్ళని చదివించడము చేస్తూ ఉంటే మార్పు వస్తుంది ఖచ్చితంగా మేడం.
0: మరి ఈ రోజు మరి స్కూల్కి వెళ్ళలేదా మీరు? ఇంకా
1: స్కూల్కి వెళ్తున్నాం, ప్రయాణంలో పాటలు వినుకుంటుంది ఎఫ్ఎం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం మేడం. రోజు పాటలు చాలా బాగుంటాయి రేడియో స్టేషన్ వాళ్ళు.
0: చాలా ధన్యవాదాలండి. మరి ఈ రోజు మా శ్రోతలందరికీ ఏ పాట వినిపిస్తారు? ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి మీ ఫోన్. సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్తారా? ఏం చేస్తుంటారు గురువారెడ్డి గారు? ఏంటండి, టీచర్ గానా?
1: అవును మేడం.
0: ఆహా, ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఓహో, మరి 1-6 అంటే పిల్లలు బాగా అల్లరి చేస్తారు కదా? కొందరు పిల్లలు అంటే స్కూల్కు రాననే ఏడ్చుకుంటూ వస్తారు కదా, వాళ్ళు బాగా సేపటి దాకా ఏడ్చుకుంటూనే ఉంటారు. మరి అటువంటిప్పుడు ఏం చేస్తారు? అంత ఎట్టు తిరిగి వాళ్ళను మీ దారి లెక్క తెచ్చుకుంటారు అన్నట్టు కదా. మరి వెళ్ళలేదా ఈరోజు స్కూల్కి? ఓహో, అవునా? ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి మీ ఫోను. మరి ఈరోజు ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి?
1: అడవి రాముడు మేడం.
0: అడవి రాముడు సినిమా నుంచి? సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి?
1: ఓకే మేడం.

0: శబరి,
1: ఇంతకాలము వేచినది ఈ పిలుపు. శ్రోతలు మనతోటి మాట్లాడడానికి మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టున్నది. శ్రోతలు మీరు కూడా మాకు ఫోన్ చేసేటప్పుడు కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడారు.

0: లేకపోతే ఫోన్ లైన్ కట్ అయ్యే అవకాశం ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరుదో జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నాందేవన్ మేడం.
0: నాందేవ్ గారు ఏం చేస్తుంటారు?
2: కిరాణా షాప్ ఉన్నా మేడం.
0: ఎట్లా ఉన్నది మరి, గిరాకీ మంచిగా ఉందా? ఇప్పుడు కొంచెం వర్షం పడుతున్నప్పుడు తక్కువ ఉంటది కదా?
2: ఉంటాయి, అంటే లేబర్ ఉంటది, గిరాకీలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే కలుపులు చేయన్ వేసాం, పని నడుస్తాయి వర్షకాలం యొక్క.
0: అవును, అటు చైన్ లా పని చేసుకుంటా ఇటు షాప్ కూడా చూసుకుంటారు, రెండు చేస్తారా? మరి చైన్లకు పోయినప్పుడు షాప్ ఎట్లా బంద్? ఓహో, వాళ్ళు చైన్లకు పోతారు, మీరు షాప్ నడిపిస్తారు ఇంటికాడు ఉండి. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు షాప్ ని?
2: దాదాపు 40 సంవత్సరాలు అవుతాయి మేడం.
0: 40 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు షాప్ ని? ఇక్కడ ఆదిలాబాద్ కి వచ్చి సామాన్ తీసుకెళ్తారా? చెప్పండి మరి, ఈ రోజు ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు.
2: మా మన్మరాలు పుట్టినరోజు ఆర్వీ కది.
0: చెప్పండి మీ మన్మరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
2: హార్దిక పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బంగారు మన చిత్రం నవ్వుతూనే ఉండ మీ నాన్నమ్మ నిండా పాట అయింది.
0: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. విందామా నాందేవ్ గారు?
2: సరే మా
0: సరే.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்யானிக்கு சிரே ஓபிலாஷி சை பால்
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. మరి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29501 మరొక నంబర్ 2300081. శ్రోతలు మీరు వినాలనుకున్న పాటను కోరాలనుకుంటే 10 గంటల దాకా నేను చెప్పిన నంబర్లకి ఫోన్ చేయండి.

శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. సింగడి కార్యక్రమం 10 గంటల దాకా ఉంటుంది. ప్రపంచాన్ని కొత్తగా చూడడం వేరు, కొత్త ప్రపంచాన్ని చూడడం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. పుట్టినప్పటి నుండి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. నాన్న కూడా అడిగిన అన్ని విషయాలకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్పి సంతృప్తిపరుస్తాడు. ఈ ప్రపంచం ఎవరికి వారికి ప్రత్యేకంగా కనిపిస్తుంది, కనిపించాలి. అప్పుడే ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యుడు కనిపిస్తాడు. ప్రతి సాయంత్రం రంగుల పరదాలతో ఆకాశానికి వీడ్కోలు చెప్పే సూర్యబింబం కనిపిస్తుంది. ప్రకృతిలో ఎక్కడ చూసినా ఆహ్లాదం కనిపించాలి, భావాల వర్షం కురవాలి. ప్రతి పక్షి, ప్రతి చెట్టు స్నేహ పరిమళాలు విదజల్లాలి అంటే మనం ప్రతి ఒక్కరం ఈ వర్షాకాలంలో ఒక చెట్టును నాటి ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణాన్ని రక్షిద్దాం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మరి ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో
4: హలో
3: నమస్తే అండి, మీ పేరు? నయీం గారు. ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటారు? రిటైర్ ఆఫీసర్. రిటైర్ అయిపోయారు? ఏ డిపార్ట్మెంట్ లో చేసిండ్రు? మీరు నయీం గారు? ఏ సినిమాలోని పాట
4: కావాలా?
3: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేసింది, విందామా? మరి ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఇది 4

జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మన సినిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఈమె ఒక స్వర శిఖరం. సంగీత ప్రియుల హృదయాలలో ఈమె పాడిన పాటలు కలకాలం పదిలం. పాడే భాషేదైనా పలికే భావమేదైనా స్పష్టమైన ఉచ్చారణతో అత్యంత అద్భుతమైన గాత్ర నైపుణ్యంతో అనేక భాషల్లో 25,000 పైగా పాటలపై తన గాత్ర సంతకాన్ని చేసింది. 1968 జూలై 27 కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో సంగీతకారుల కుటుంబంలో కృష్ణన్ నాయర్ శాంతకుమారి దంపతులకు పుట్టింది చిత్ర. చిత్ర పుట్టినరోజు ఎల్లా. చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర సంగీత ఓనమాలు నేర్చుకుంది. చిత్రగారి తొలి రికార్డు ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ల కృష్ణుడికి ఈమె పాట పాడింది. 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపసహకార వేతనంతో డాక్టర్ కె ఓమన్ కుట్టి వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకుంది. శ్రోతలు, చిత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఖడ్గం సినిమా కోసం చిత్రగారు పాడిన ఈ పాట

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్ర గురించి మాట్లాడుకుంటూ పాటలు వింటున్నాం. అయితే మలయాళంలో మొదటిసారిగా పాడింది చిత్ర. ఇళయరాజా చిత్ర గొంతు కొత్తగా ఉందని తమిళంలో ఈమెకి పాడే అవకాశం ఇచ్చాడు. దీని తర్వాత సింధు భైరవి సినిమాలో మొట్టమొదటిసారి తొలి తెలుగు పాట పాడింది. ఈ పాటకు చిత్రగారికి తొలిసారి జాతీయ పురస్కారం దక్కడమే కాకుండా లెక్కనేనన్ని అవకాశాలు వచ్చాయి. అనేక భాషలలో పాటలను పాడి ప్రతి ఒక ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకుంది. చిత్రగారు వేల కొద్దీ సినిమా పాటలు, సినిమా ఏతర పాటలు రికార్డు చేసింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్ పురస్కారాలతో ఈమెను సన్మానించింది. చిత్రగారు తన గాత్ర జీవితంలో ఉత్తమ మహిళ నేపథ్య గాయనిగా 6 జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 11, కర్ణాటక రాష్ట్రం నుండి 2, తమిళ రాష్ట్రం నుండి 4 పురస్కారాలు అందుకోవడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు అందుకున్న తొలి మహిళ చిత్ర. దక్షిణ భారతదేశ నైటింగేల్ అనే బిరుదు కూడా అందుకుంది. మరి చిత్రగారి పుట్టినరోజు సందర్భంగా ఘర్షణ సినిమా కోసం ఈమె పాడిన ఈ పాట

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం విశ్వనాథ్ అండ్ సన్ సినిమా నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జాతీయ జనతా పార్టీ సభ్యుడు అయిన సాయి కుమార్ పుట్టినరోజు ఇయ్యల్లా. మద్రాసులో పుట్టి పెరిగిన ఈయన బాల్యం నుండే డబ్బింగ్ చెప్పాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ సినిమాలకు మొదట డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్చారణ బాగుండడంతో చిత్ర పరిశ్రమలో నటుడిగా అవకాశం వచ్చింది. అయితే దేవుడు చేసిన పెళ్లి సినిమాలో బాల నటుడిగా అంధుడిగా పాత్ర పోషించాడు మొదటిసారి. అమ్మ రాజీనామా, అంతఃపురం, పోలీస్ స్టోరీ, పరువు ప్రతిష్ట, షిరిడి సాయి, పోలీస్ స్టోరీ 2, ప్రతిఘటన, ఇలా ఎన్నో సినిమాలలో నటించాడు సాయి కుమార్. ఉత్తమ ప్రతినాయకుడిగా సామాన్యుడి సినిమాకి నంది అవార్డు, ప్రస్థానం సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, 2 ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డులను అందుకున్నారు. 2025లో కొమరం భీం జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మరి ఎలా సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన అంతఃపురం సినిమా కోసం చిత్రగారు పాడిన ఈ పాట.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు, సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను ఇనొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30కు మధురిమలో మనసుకు హత్తుకునే ఆయన పాటలను ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

శనివార్తల ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణల బిల్లుపై ఈరోజు పార్లమెంట్ లో జరిగే చర్చలో పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. యువత గళాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని ఈరోజు జరగబోయే చర్చల్లో ఎంపీలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు ఉండవని, ఏవైనా చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ మాత్రమే కేంద్రీకృతమవుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అది భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని అన్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో జరిగిన 27వ కార్గిల్ విజయ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయ్ చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలియజేశారు. మీరాబాయ్ చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్టానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దళానికి చెందిన సైనికులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కోసం జాతీయ చలనచిత్ర అభివృద్ది సంస్థ అధికారికంగా ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఏషియాలోనే అత్యంత పురాతనమైన చలనచిత్రోత్సవమైన ఐఎఫ్ఎఫ్ఐలో ప్రధానమైన ఇండియన్ పనోరమా విభాగం ఉంటుంది. అందులో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ తో పాటు తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్న వారికి డిజిటల్ వెబ్ సిరీస్ కు కూడా అవార్డులు అందిస్తారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జులై 17వ తేదీన ప్రారంభించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోకి వచ్చింది. తొలి వారంలోనే మంచి

స్పందన లభించిందని ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. జూలై 18 నుంచి 25 తేదీ వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 153 ఆసుపత్రుల్లో మొత్తం 437 మంది నగదు రహిత వైద్య సేవలు పొందినట్లు వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఈ రోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఫోన్ తీసుకుని 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి ఏదైనా ఒక మంచి పాట మీరు వినాలి అనుకున్నారనుకోండి, 0402324 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ లో మీరు వినబోతున్నారు 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోంచి పాటలు. ముందుగా ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మనసులో పుడుతుందో ఎవరికి తెలీదు, కానీ మొదటిసారి ఆ మనసు పలికే భావన మాత్రం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటి తొలి ప్రేమ అనుభూతిని చక్కని స్వరాలతో అందమైన సాహిత్యంతో మన హృదయాలకు చేరువ చేసిన పాట ఇది. నాని లావణ్య త్రిపాఠి నటించిన భలే భలే మొగాడివై చిత్రంలోని ఈ మధుర గీతం కోరిన శ్రోతలు ఆనంద్ ఆత్మకూరు నుండి వారి సతీమణి రోజా, సువర్ణ, లత, బబిత, అనిత కోసం ఈ పాట.

0: ఈ పాటని ఆలపించిన వారు నాని లసాచిన్ వారియర్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు శ్రీమంతుడు చిత్రం నుంచి జత కలిసే అనే పాటను వినిపించమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, అశోక్, సమత, వైష్ణవి. అలాగే కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. వీరి కోసం ఈ పాట.

ఈ పాటని ఆలపించినవారు సాగర్, సుచిత్ర, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు వేదవతి, జ్యోతి, రమణ, టీవీ గిరి, ఎస్ఎల్ ఎంచారి, నాగరాజు, రాహుల్, మానస, లక్ష్మణ్, అలాగే విద్వాన్, భాగ్యశ్రీ, బుల్లోడు, రుద్ర, రోజీ, స్టెల్లా, డేవిడ్, శామ్యుయల్, వరకుర, అది తప్పు రాశారు, సెయింట్ జోన్స్ రోడ్, సికింద్రాబాద్ నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:15. నేను మీ రోజీ. తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈతునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్, మహాలక్ష్మి, నాగాంజ్, అలాగే రవి రాయగిరి, దాసరి రవి రాయగిరి, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమంటున్నారు ఫిదా మూవీ నుంచి. వీరి కోసం సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి ఈ పాట

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వినాలి అనుకుంటే

04023240852 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు వింటున్నాం 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోంచి మంచి మంచి పాటలు. తర్వాతి పాటని కోరిన శ్రోతలు చలో చిత్రం నుంచి చూసి చూడంగానే నచ్చేసావి అనే పాటను వినిపించమంటున్నారు. భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలుగందులను గ్రామం నుండి పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ వీరి కోసం ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: Mano Jenna Rangeli.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తర్వాత పాటని కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి. వీరు జైల్లో కుష చిత్రం నుంచి జస్ప్రీత్ జాజ్ అండ్ రానారెడ్డి పాడిన పాట అడుగుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఇదే పాటని కోరిన మరికొంతమంది శ్రోతలు రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి మూవీస్ నుంచి సాంగ్స్. మీకు నచ్చిన ఏదైనా పాటని ఇయర్ లోంచి వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు నేను శైలజ చిత్రం నుండి ఏం చెప్పను అనే పాటను వినిపించమని కోరుతున్నారు. జక్రాన్ పల్లి నుంచి అరుణ రాజేందర్. అలాగే నమస్తే వివిధ భారతి అంటున్నారు, నమస్తే అండి. స్వర్ణలత శ్రీనివాస్ పాసిగుట సికింద్రాబాద్ నుంచి. అలాగే సఫిల్ గూడ నుండి దుర్గా సారథి, వీరి కోసం ఈ పాట.

బాహుబలి 2 చిత్రం నుంచి సోనీ దీపు పాడిన పాట విన్నారు. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కుకుడాల వెంకటేశం, యాదమ్మ, అఖిల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాతి పాట డిస్కో రాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం అందించారు. ఈ పాటని కోరిన శ్రోతలు పడన కృష్ణా జిల్లా నుండి వీర కనకారావు పార్వతి, వీరి కోసం ఈ పాట.
2: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు కదా, మీకు నచ్చినవి, మీరు కోరినవి, మరి తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: నేను, మీ రేడియో నిస్తం పద్మిని.
1: హాయ్ పద్మిని.
2: హలో రోజీ.
1: ఏంటి మరి ఈరోజు ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ ప్రోగ్రామ్ తో వచ్చేసావు?
2: స్పెషల్ నడుస్తుంది కదా పొద్దున్న నుంచి మన వివిధ భారతిలో.
1: ఏంటి చిత్రమ్మ గారి బర్త్డే?
2: అంతే కదా, మరి ఇట్స్ అ బిగ్ సెలబ్రేషన్. చిత్ర గారి పుట్టినరోజు ఈ రోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు మనం వివిధ భారతి వేదిక సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.
1: ఇంకా చిత్రమ్మ గారి బర్త్డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించబోతుంది మీ పద్మిని. సో తప్పక వినండి ఆకాశవాణి వివిధ భారతి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భూగర్భ శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్టంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహిస్తుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాంధీభవన్లో జరిగిన దివ్యాంగ ఉద్యోగుల కృతజ్ఞత సభలో తెలియజేశారు. స్థానిక సంస్థలో కో ఆప్షన్ సభ్యత్వం, మంత్రివర్గంలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం, ఇందిర మేళలో ప్రత్యేక కోటాంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరీక్షను రద్దు చేసి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పరీక్ష నిర్వహించిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుటుంబం సమాజ నిర్మాణంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన యుగానుకూల మాతృత్వం సదస్సులో ఆయన మాట్లాడుతూ వివాహం కుటుంబ వ్యవస్థలే సమాజానికి బలమైన పునాదులన్నారు. వైద్య రంగంలో నైతిక పునాదులు బలహీనపడితే సమాజంలో అభివృద్ది గౌరవం దెబ్బతింటుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైదరాబాద్లో ధన్వంతరి పురస్కారాల ప్రదానోత్సవం, తెలంగాణ ఆరోగ్య సంరక్షణ విధానంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు మాజీ రాష్టపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారత అంతరిక్ష క్షిపణి అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరు పొందారు. 2015లో ఆయన ఇదే రోజున కన్నుమూశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వేస్తాయి. క్రికెట్లో హరారేలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభోదయం. 80-90ల దశకంలో టక్కున గుర్తొచ్చే స్వరం వారిది. వారికి వారే సాటి అనే స్వర ప్రస్థానం. గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా అయిన ఆ చిన్న కుయిల్. పాట ఏదైనా, అమ్మ పాటైనా

ఇలాగా ఎలాంటి పాటలైనా ఎలాంటి భావమైనా తెలుగులో పాడలేను పల్లవేనా అంటూ ప్రారంభించిన ఆ గాయని స్వర ప్రయాణం అద్వితీయంగా కొనసాగుతోంది ఈనాటికి కూడా. ఎవరు ఆ మలబార్ గాయని? ఇంకెవరు, మనందరికీ ఎంతో సుపరిచితమైన పద్మభూషణ్ కేఎస్ చిత్ర గారు. చిన్న కోయిల్ చిత్రగారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వరాల తోటలో షికారు చేద్దాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదికగా.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి మన తెలుగుంటి ఆడబడుచు అయిపోయారు కేఎస్ చిత్ర. మరి వారి స్వర ప్రయాణం, వారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఎన్నో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:11 దాటి 3 సెకండ్లు. చిత్రగారి మొదటి చాయిస్ అసలు సినిమా పాట కానే కాదట. కర్ణాటక సంగీత గురువు అవ్వాలని సంగీతంలో బీఏ ఎంఏ కూడా చేశారు వారు. గురువుగా కాకుండా ఇంకొక రకంగా తయారయ్యారు. అదే దేశం వచ్చే ఉత్తమ నేపథ్య గాయని అయ్యారు శ్రీమతి కేఎస్ చిత్ర. ఇంతకీ వారి తొలి పాట రికార్డింగ్ ఎక్కడైందో తెలుసా? చిన్నతనంలోనే కేరళలో తిరువనంతపురం. ఆవిడ పుట్టిన రాష్ట్రం కేరళ రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగారి తొలి పాటని రికార్డ్ చేశారు. మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం చిత్రగారిది. ఎలా అంటే ఆకాశవాణి దూరదర్శన్లో అధికారిక గ్రేడ్ ఏ ఆర్టిస్ట్ శ్రీమతి కేఎస్ చిత్ర.

హ్యాపీ బర్త్డే చిత్ర గారు అంటూ ఎంతో మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి, మమ్మల్ని అలరించాలంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. రమణ గారు, రవికుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, రేణుకా గోపరాజు, బాలకృష్ణ గారు, ఇంకా చాలా మంది. మరి కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. 1979 తొలిసారిగా మలయాళంలో కొమ్ముట్టి అనే చిత్రంలో ఎంజి రాధాకృష్ణన్ గారితో తొలి పాట పాడే అవకాశం వచ్చింది. ఎంజి రాధాకృష్ణన్ గారు సంగీత దర్శకులు అనమాట. కానీ ఆ సినిమా విడుదలే కాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డారు చిత్రగారు, సినిమా వద్దు అనుకుని సంగీతంపైనే దృష్టి పెట్టారు. మళ్లీ 3 తర్వాత 1982 ఒక ట్రాక్ పాడే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ ట్రాక్ యేసుదాస్ గారి సినిమా కోసం అనమాట. అయితే ట్రాక్ విని యశ్దాస్ గారు అన్నారట, చాలా బాగా పాడుతోంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి చేతే ఒరిజినల్ కూడా పాడిద్దామంటే అలాగా యేసుదాస్ గారితో మొదటిసారి పాడే అవకాశం వచ్చింది చిత్రమ్మకి. అలా మలయాళంలో చిత్ర పాటలు విని తమిళంలో తొలిసారిగా ఇళయరాజా గారు అవకాశం ఇచ్చారు. ఏ సినిమాకి? సింధు భైరవి సినిమాకి. మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్. అప్పుడు ఒక విషయం జరిగింది, కన్నీళ్ల పర్యంతం అయిపోయారట చిత్ర. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు అంత కన్నీటి పర్యంతం అయ్యారు, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి తెలుగు.
1: కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. స్టూడియో క్లబ్ లో సమయం 11:23 దాటి 24 సెకండ్లు. మరి మొదటి రోజు ఇళయరాజా గారితో రికార్డింగ్ చాలా ఒక విషయం జరిగింది, కన్నీళ్లు పర్యంతం అయిపోయారు చిత్రకారు, అదేంటో చెప్తానన్నాను కదా. అది ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా గారితో మొదటి రికార్డింగ్ కి అనుకోకుండా ఆలస్యంగా వెళ్లారట చిత్రమ్మ. బాగా టెన్షన్ పడిపోయి వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నారట. పాడలేను, నా వల్ల కాదు అని భయంతో స్టూడియోలోనే ఏడ్చేశారట. అప్పుడు ఇళయరాజా గారు ఆమెను ఓదార్చి రికార్డింగ్ పూర్తయ్యాక ఎంతో అనునయంగా తన వద్దకు వచ్చి అత్యంత విలువైన త్యాగరాజస్వామి ఫోటోను బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారట. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మంచి గాయనిగా స్థిరపడతావంటూ ఇచ్చిన ఆశీర్వచనం. అలా తొలి రోజుల్లో పాడిన సింధు భైరవి పాటకి తొలి జాతీయ పురస్కారం అందుకున్నారు చిత్ర. ఆ ఫోటో నేటికి తన పూజ గదిలో ఉండి పూజించుకుంటున్నానంటున్నారు చిత్ర. మరి ఆ లెజెండ్స్తో అదొక లైఫ్ టైం మెమరీ అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని షేర్ చేశారు కేఎస్ చిత్ర. మరి సింధు భైరవి ఆ సినిమాలో జాతీయ పురస్కారం వచ్చిన ఆ పాట ఒకసారి వినేద్దామా?

ఈ పాట చిత్రగారి ఐకానిక్ సాంగ్స్ లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. నిండైన చీరకట్టు, కల్మషం లేని నవ్వు వారి ఆభరణాలు. భాష ఏదైనా భావం మాధుర్యం మారకుండా సింగిల్ టేక్ లో పాటల్ని పూర్తి చేసే ప్రతిభ చిత్రగారిది. అందుకనే ఫిల్మ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా పాటల ప్రపంచంలో సింగిల్ టేక్ సింగర్ గా చిత్రగారిని పిలుస్తారు. మరి చిత్రగారి గురించి ఒక సరదైన విషయం ఉంది, అదేంటో చెప్తాను. ఏంటంటే, పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి కూడా ఉంది ఆవిడికి. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చిత్రగారికి పాటలు ఒకటే కాదు, ఇంకొక అద్భుతమైన అభిరుచి హాబీ ఉంది. అదేంటో చెప్తానన్నాను కదా, అదేంటంటే భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ హాబీ గురించి. ఎక్కడైనా మంచి ఇంటి డిజైన్ కనిపిస్తే అది గుర్తుపెట్టుకుని దాన్ని అందమైన డిజైన్గా ఒక పెద్ద ఆర్ట్గా గీసి దాచుకుంటారట. ఇది ఎంతో ఇష్టంట ఆవిడకి. ఇదే కాదు, ఏవైనా లైవ్ షోస్ ప్రదర్శనలు చేసే ముందు చాలా టెన్షన్ పడిపోతారట చిత్రగారు. మరి ఈ టెన్షన్ నుండి పక్కకెళ్ళడానికి ఏం చేస్తారు చిత్రగారు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆవిడ ఏం చెప్పారో తెలుసా, మైండ్ గేమ్స్ ఆడతాను, క్రాస్ వర్డ్స్ చేస్తాను, అలా చేస్తే నాకున్న టెన్షన్ అంతా దూరమైపోయి నేను అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలను అంటున్నారు ఈ చిన్న కోయిల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం. ఆ విషయాలని మాట్లాడుకుంటున్నాం. ఇక యేసుదాస్ గారిని ఒక తండ్రిలాగా, దైవంలాగా, గురువులాగా భావిస్తారు చిత్ర గారు. ఒకసారి ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారట. ఆ రోజు చిత్ర గారికేమో తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి ఉంది. యేసుదాస్ గారు ఆమె దగ్గరకు వచ్చి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారట. తల్లి, సంగీతం నీ లోపల ఉంది చిత్ర, నీ గొంతులో కాదు, నువ్వు భయపడకుండా స్టేజ్ ఎక్కు, మిగతా అదంతా నేను చూసుకుంటానని ఎంతో ధైర్యం చెప్పారట. మరి అదే కదా ఒక తండ్రిగా, గొప్ప గురువుగా, తన శిష్యురాలిగా నన్ను ఎన్నో సందర్భాల్లో వెన్నంటే ఉండి నడిపించారు, ఈ రోజుకి కూడా నడిపిస్తున్నారంటారు చిత్ర గారు. మరి వారిద్దరి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట మనందరికోసం.

అల్లుడు గారు చిత్రం నుండి కెవి మహాదేవన్ గారి క్లాసికల్ హిట్ సాంగ్ కదా ఇది. చిత్ర గారు యశ్ దాస్ గారు కాంబినేషన్ లో టాప్ 10 లో ఉండే పాట ఇది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేకం ఆ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. భారతీయ భాషలతో పాటు ఎన్నో ప్రపంచ భాషల్లో పాడారు చిత్రమ్మ. వేలల్లో పాటలు, వందల కొద్ది పురస్కారాలు. ఒక విషయం చెప్పనా, వారికొచ్చిన అవార్డ్స్ లిస్ట్ చదవడానికే 15 నిమిషాలు పడుతుందిట. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటు 4 రాష్ట ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనిమణి చిత్ర. భారతదేశంలోనే అత్యధికంగా యుగళగీతాలు పాడిన గాయని కూడా.

చిత్రగారే. అయితే ఆవిడొకటి అంటారు, ఎన్ని సత్కారాలు పురస్కారాలు ఉన్నా తన విజయానికి అభిమానులు, శ్రోతల ప్రేమ, తన గురువుల సంగీత దర్శకులే కారణం అంటారు. ఎంతో సింపుల్సిటీగా ఉంటారు కదా చిత్రగారు. మరి ఇంకొక మంచి పాట విందాం, అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక అమ్మ పాట.

0: మనం కూడా ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిన పాట ఇది. అమ్మ పాట ఎప్పుడు బాగుంటుంది. అందున చిత్రమ్మ పాడిన ఆ పాట ఎంతో ఆత్రుతగా మనసును తాకుతూనే ఉంటుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోలో సమయం 11:47 దాటి 47 సెకండ్లు. ఇలా వారి గురించి విషయాలు చెప్పుకుంటూ పాటలు వింటూ ఉంటే సమయం అస్సలు తెలియటం లేదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in

0: వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలందరూ చాలా ఆత్మీయంగా ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. చిత్రగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, పాటలు అద్భుతంగా ఉన్నాయి, కార్యక్రమం బాగా కొనసాగుతుందంటున్నారు. దోర్నాల రేణుకా గారు, బాలాజీ గారు, ఆరుసర్మూర్తి గారు, పోలిపల్లి శ్రీనివాస్ గారు మనకు సందేశాలు పంపించారు. ఇక పాడలేను పల్లవేనా అంటూ మాతృభాష మలయాళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ పాటలు పాడారు చిత్రమ్మ. ఒకే రోజు అన్ని దక్షిణాది భాషల్లో పాడిన రికార్డ్ చిత్రగారిది. ఇలా భాష ఏదైనా భావం మారకుండా పాడే ప్రతిభ మాత్రం వారి సొంతం. 6 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం అందుకున్నారు. ఎందరో అగ్ర సంగీత దర్శకులతో పనిచేశారు. అలనాటి దిగ్గజాలైన కెవి మహదేవన్ గారు, ఇళయరాజా గారితో పాటు నేటి లేటెస్ట్ సంగీత దర్శకులైన హేషం అబ్దుల్ వహాబ్, ఏఆర్ రెహమాన్ వరకు వారి మ్యూజికల్ జర్నీ అత్యద్భుతమనే చెప్పాలి. ఇక గాయని చిత్ర అంటే కొన్ని పాటలు మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, వినిపించే కన్నా చిత్రగారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి పాటలు కొన్ని ఐకానిక్ పాటల్లో మాతృదేవోభవాలో వేణువై వచ్చారు భువనానికి, ఇక నా ఆటోగ్రాఫ్లో మౌనంగానే ఎదగమని ఇళయరాజా గారితో పాడిన అంతఃపురంలో అసలేం గుర్తుకురాదు అనే ఇలాంటి పాటలు మన మనసుని ఎప్పుడూ తడుతూనే ఉంటాయి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. కేఎస్ చిత్ర గారి పుట్టినరోజు ప్రత్యేక విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఒకసారి లతా మంగేష్కర్ గారు తన తర్వాత భావోద్వేగాలను వ్యక్తపరచగల గాయని ఎవరైనా ఉన్నారంటే అది చిత్ర గారే అని తారీఫ్ ఇచ్చారట. అది తనకి ఎంతో పెద్ద సత్కారమని మురిసిపోయారంటారు చిత్రమ్మ. ఇక ఆస్కర్ విజేత కీరవాణి గారితో ఎన్నో పాటలు పాడారు. మీకు తెలుసా, కీరవాణి గారి కోసం 1000 పాటలకు పైగా పాడారట చిత్ర. మరి ఆస్కర్ విజేత కీరవాణి గారికి కూడా ఎంతో ఇష్టమైన గాయని ఎవరు అని అడిగితే చిత్ర గారే అంటారు. ఎందుకంటే పర్ఫెక్షన్

ఈ మారు పేరంటారు ఆయన. ఇక లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో పాడిన తొలి భారతీయ మహిళా గాయని కెఎస్ చిత్ర. ఆమె స్వర మాధుర్యానికి అబ్బురపడి లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆమెకు గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా సత్కరించింది.

జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. 2011వ సంవత్సరంలో తన బిడ్డను పోగొట్టుకున్న చిత్ర దాదాపు 2 ఏళ్ల పాటు పాటకు దూరమయ్యారు. అందరి ప్రోత్సాహంతో తిరిగి పాట ప్రయాణం కొనసాగించారు. అందుకే ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే పిల్లల పోటీలకు అతిథిగా హాజరవుతూ కనిపిస్తారు చిత్ర. భగవంతుడు నా బిడ్డను తీసుకెళ్లినా వందల పిల్లలకి చిత్రమ్మగ దగ్గరయ్యానంటారు ఈ మాతృమూర్తి. పిల్లలకి వృద్ధ సంగీత కళాకారులను ఆదుకుంటూ సహాయంగా ఉంటారు ఈ స్నేహశీలి. మరి ఇప్పుడు చివరిగా విందాం ఇద్దరు పద్మభూషణ్లు, వాణి జయరామ్ గారు చిత్రమ్మ ఆలపించిన ఈ పాట.

ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎన్ని పాటలు విన్నా సరిపోవు కదా. ఇంకా ఎన్నో మంచి మంచి పాటలతో మనందరినీ అలరించాలని, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి కెఎస్ చిత్ర గారికి పుట్టినరోజులు శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు చిత్రగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు సందేశం పంపించిన శ్రోతలందరికీ కూడా అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియోనేస్తం పద్మిని. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని సవినీయంగా ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకునే వరకు నిద్రపోకండి అని గొప్ప సందేశంతో మన దేశ యువతకి మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ కలాం గారు.

0: ఆకాశం నీ హద్దుర చిత్రానికి సైంధవి పాడిన పాట విన్నారు. రచన వెన్నెలకంటి, సంగీతం జీవి ప్రకాశ్ కుమార్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:10 దాటి 30 సెకండ్లు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులో పేపర్ బాయ్గా జీవితాన్ని మొదలుపెట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలిపిన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మొహంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు, నిండైన ఆత్మవిశ్వాసంకి చిరునామా ఆయన. నిరాడంబరుడిగా, ఒక ఉపాధ్యాయుడుగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక దార్శనికుడుగా జ్ఞానాన్ని పంచుతూ దేశ యువతకి నిజమైన స్ఫూర్తిదాతగా నిలిచారు డాక్టర్ కలాం.

0: మహానటి చిత్రానికి రమ్యా బెహ్రా ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జే మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆకాశవాణి వివిధ భారతి ఛానల్లో మరి ఈరోజు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వైఫల్యం వస్తే నిరాశ చెందవద్దని, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, నేర్చుకోవడంలోనే మొదటి ప్రయత్నం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు డాక్టర్ కలాం గారు. ఆయన అంటారు తననే ఉదాహరణగా తీసుకోమని, ఎందుకంటే వారి జీవితంలో పైలట్ కాలేకపోయినా తొలిసారిగా పైలట్ అవ్వాలనుకున్నారట కలాం గారు. కానీ పైలట్ కాలేకపోయినా మొదట శాటిలైట్ ప్రయోగం విఫలమైనా సరే పట్టుదలతో పోరాడి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ కలాం.

0: గోదావరి చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రా బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:20 దాటి 38 సెకండ్లు.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం మన ఈ కార్యక్రమంలో. 1969 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో డైరెక్టర్గా డాక్టర్ కలాం మన దేశ అంతరిక్ష పరిశోధనలకి కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు ఎందరో గొప్ప శాస్త్రవేత్తలకి గైడెన్స్నిచ్చారు. వారి సలహాలతో ఈ రోజు మన దేశం చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య ఎల్వన్ లాంటి విజయాలని సొంతం చేసుకోగలిగాం. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా.

0: దొంగ దొంగ చిత్రానికి మనో చిత్రాలపించిన పాట విన్నారు. రచన రాజశ్రీ, సంగీతం ఇఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో స్టూడియో క్లాక్ లో సమయం 12:27 అవుతోంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటున్నాం. దేశ సేవ సంకల్పం జీవితం ఇదంతా నా కళ అనేవారు కలాం గారు. భారత అంతరిక్ష పరిశోధన తొలి రోజుల నుండి నేటి వరకు వారు చూపిన బాట, వారు అందించిన విజ్ఞానం అనిర్వచనీయం. ఆ ప్రయాణంలో ప్రతి విజయం ఒక అద్భుతమే. ఎన్నో క్షిపణులు తయారు చేశారు వారి హయాంలో. మిసైల్స్ లైక్ అగ్ని, పృథ్వీ, త్రిశూల్, నాగ్ మన దేశ రక్షణలో గర్వంగా నిలిచాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే పరమార్థమని చాటిన గొప్ప మనిషి కలాం గారు. అందుకే వారి ఆశయాలు సజీవమంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమాపేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తు పాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్బంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యకుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो

0: सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए। और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा।
1: పేపర్ లీక్ జరిగే సంఘటనను ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలున్నాయి. లోక్సభలో లిస్టు చేసిన జెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూల్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందనీలేఖని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజ్ల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్బంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచిపేయడం గాని, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గాని సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ద శాస్త్రవేత్త, భారతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ది చేయడానికి ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ, క్షిపణుల అభివృద్ది, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25వ తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్టంలో మొత్తం వరద

0: మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్ లో పతకాలు సాధించి భారత్ పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హరారిలో నిన్న జరిగిన 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా దేశం ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం అంటుంది మీ పద్మిని.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం. కలాం గారు పిల్లలతో పాటు ప్రతి ప్రాణిని ప్రేమించేవారట. అందుకే ఆయన ఎప్పుడూ శాకాహారమే తినేవారట. అతి సాధారణ జీవితం. 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, 1 వాచ్, వేలల్ల పుస్తకాలు, ఇదే వారి ఆస్తి అని చెప్పేవారు. పుస్తకాలంటే ఎంతో ప్రాణంగా ఉండేది కలాం గారికి అని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు వారి సొంతం. విద్యార్థులు రాసిన ప్రతి ఉత్తరానికి ఎంత ఓపికగా కృతజ్ఞతలు తెలుపుతూ తిరిగి ఉత్తరాలు రాసి పంపేవారట. వారెప్పుడూ ఒక్కటే మాట చెప్పేవారు, దేశ భవిష్యత్తు యువత విద్యార్థుల్లోనే ఉందని బలంగా నమ్మారు కలాం గారు. అందుకే చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్య గడుపుతూ బోధిస్తూనే మనందరికీ దూరమయ్యారు.

నా ఆటోగ్రాఫ్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరించుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. ఉపాధ్యాయుడుగా, శాస్త్రవేత్తగా, మాజీ రాష్టపతిగా మాత్రమే కాదు, రచయితగా కూడా యువతను ఇన్స్పైర్ చేసే పుస్తకాలు రాశారు డాక్టర్ కలాం. ముఖ్యంగా చెప్పాలంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ పుస్తకంలో తగినంత సంపద వనరులు లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎంతో అద్భుతంగా రాశారు కలాం గారు. అందరం ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకాల జాబితాలో తప్పక చేర్చుకోవాలి వింగ్స్.

సార్ని. అందుకనే పిల్లలతో తప్పకుండా చదివించాలంటున్నారు పుస్తక విశ్లేషకులు. ఇంతకీ మీరు చదివారా వింగ్స్ ఆఫ్ ఫైర్? చదివితే మీ ఉద్దేశం ఏంటో 0402324085204023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విమానం చిత్రానికి మంగ్లి ఆలపించిన పాట విన్నారు. రచన సంగీతం చరణ్ అర్జున్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:50.

0: నిమిషాలు దాటి 3 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం మీరు చదివారా అని శ్రోతలను అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. ముందుగా రవళి గారు ములకలపల్లి నుండి రాస్తున్నారు, 2005 సంవత్సరంలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పాటు అదనంగా అడిషనల్ గా ఉండేది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం. నేను చదివాను, నాకు మళ్లీ మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఒక విజేత ఆత్మకథ ఇదే వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో. అబ్దుల్ కలాం గారు చాలా ఇన్స్పైరింగ్ గా రాశారు, ఎంత నిరాశ ఉంటే అంతకి రెండింతలుగా ఉత్సాహపరిచే మాటలు ఎన్నో ఉన్నాయి అందులో అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ. ఇక మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి ఒక సందేశం పంపించారు, అబ్దుల్ కలాం గారిని వారి వర్ధంతిని పురస్కరించుకుని మనం ఎంతో వినయంగా సవినయంగా వారిని స్మరించుకుంటున్నాం, ప్రోగ్రాం చాలా బాగుంది, కార్యక్రమం బాగుందంటూ మనకి సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2015 సంవత్సరం జూలై 27 అంటే ఈ రోజున మేఘాలయలో ఐఐఎం షిల్లాంగ్ విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ కూలబడి మనందరికీ దూరమయ్యారు కలాం గారు. భౌతికంగా దూరమైన మన దేశ అంతరిక్ష చరిత్రలో దేశ రక్షణలో సమకూర్చిన మిసైల్స్ నిధిలో వారెప్పటికీ చిరంజీవే. ఆ మేధావికి మరొక్కసారి మనసారా స్మృత్యాంజలి సమర్పిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: రాజా చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, రచన సామవేదం షణ్ముఖ శర్మ. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 38 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా భీమ్ల నాయక్ చిత్రానికి చిత్ర ఆలపించిన పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 2 ఏళ్లలోనే ఈ స్టేషన్ను నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డిసెంబర్ 2026 నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ, 2029 నాటికి కొత్తపల్లికి రైల్వే అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 48,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని, తెలంగాణకు 5 వందే భారత్ రైళ్లు, 3 బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. రాష్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ,
1: 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం.
0: దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జై జవాన్ జై కిసాన్ తో పాటు ఇకపై జై యువ నినాదంతో ముందుకు సాగాలన్నారు. హైదరాబాద్ లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన, సిబిఎస్ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటర్లు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు వంటి యువతకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటిలో ప్రభుత్వం విఫలమైందని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణమని, యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో కొనియాడారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమని రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ప్రశ్నించని నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్టంలో వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. రాష్ట వ్యాప్తంగా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వర్షపాతం లోటుతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఉత్తర తెలంగాణ అభివృద్దికి మరొక కీలక అడుగు పడిందని రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ప్రతిష్టాత్మక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు 2,278 కోట్ల రూపాయల పైచిలుకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. భారత వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ది చేయనున్న ఈ ఎయిర్ ఫీల్డ్ వల్ల పారిశ్రామికాభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 47,379 విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు నమోదయ్యారని, గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారని చెప్పారు. గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖాధికారి అజ్మీరా రామ్దాస్ పేర్కొన్నారు. క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. రైతు కేంద్రంలో ఆరుతడి పంటల విత్తనాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు రైతు వేదికల్లో కంది, జొన్న, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ 80% పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలో సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. గ్రామాల్లో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన వృధాగా పోయే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0లో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. మలిదశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులను రాష్టానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్ సౌత్ ఎడిషన్లో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన నిలయంగా ఎదిగిందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు

0: ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 29 వరకు 3 రోజుల పాటు రైతు మేళాలు నిర్వహించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 42 సెకండ్లు. నేను మీకు చెప్పకముందే చాలా మంది శ్రోతలు మేము షో టైంకి సిద్ధంగా ఉన్నాం మేడం గారు అంటూ చాలా సందేశాలు పంపించారు. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402-24-08-52 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మాత్రమే పంపించండి. ఒక్కసారి సమాధానం పంపించండి, మళ్లీ మళ్లీ పంపిస్తే అవి కిందకు వెళ్ళిపోతాయి కాబట్టి. మరి షో టైం ప్రారంభించేసుకుందామా? అస్సలు ఆలస్యం చేయకుండా
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు మాత్రమే కాదు, నేను కూడా సిద్ధమే స్టూడియోలోని. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. ఎప్పటిలాగానే ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, రెండో సినిమా ప్రశ్నలు ఒక జనరల్ ప్రశ్నతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న షో టైంలో. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. రుద్రవీణ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మరొకసారి ప్రశ్న, మరొకసారి. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? మీకు సమాధానం తెలిస్తే 0402-324-08-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:27 దాటి 32 సెకండ్లు. మంచి హుషారైన పాట వినిపించారంటూ శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. మరి షో టైం అంటేనే ఫుల్ ఎనర్జెటిక్ ప్రోగ్రామ్ కదండి. ఆ మాత్రం ఎనర్జీ ఉండకపోతే ఎట్లా చెప్పండి? మరి షో టైంలో మొదటి ప్రశ్న నేను అడిగాను, రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరు అని అడిగాను. 100 మెసేజెస్ వచ్చాయి, సెంచరీ కొట్టేశారు మన వీబీ శ్రోతలందరూ. మరి అన్నీ చదవలేను కదా, ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందు సరిగ్గా సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత ఆన్సర్ని చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ చెప్పాక కూడా చాలామంది శ్రోతలు కొంచెం మిస్ ఎట్లా పంపించేస్తున్నారనమాట, అందుకని. ఇక సరిగ్గా సమాధానాలు పంపించిన వాళ్ళు బాలకృష్ణ నర్సంపేట నుండి, కేవీరావు పీపీరావు ఖైరతాబాద్ నుండి, సంధ్యా దస్తగిరి కడప నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శ్రీనివాస్ పీర్జా దిగుడ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, పానుగొండి రవి గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి పంపించారు. ఇక వేదవతి గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి పంపించారు. సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, అప్పలరాజు పెడర్ నుండి, కాంచనా కిట్టుకీసర్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, భవానీ వెంకట పుట్టిపాక నుండి, ఎలగందుల మార్కండేయ భూదాన్ పోచంపల్లి, రాము బల్కంపేట మురహరి యశోద నిజామాబాద్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, ఇక చివరిగా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, నేదనూరి కళ్యాణాచారి గారు కల్వకుర్తి నుండి సరిగ్గా సమాధానాలు పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్ట్గా వచ్చిన వాళ్ల పేర్లు అన్నమాట ఇవి. ఇక ఇప్పుడు సమాధానం ఏంటంటే, ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారికి డబ్బింగ్ చెప్పారు. రుద్రవీణ సినిమాలో బిలహరి శాస్త్రి పాత్ర జమినీ గణేశన్ గారు పోషించారు, ఆ పాత్రకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారనమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధం అనుకుంటాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం పంపించండి. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్గా భారతదేశం విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, అది ఈ నెలలోనే చాలా రీసెంట్గా జరిగింది, విజయవంతంగా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం, ఆ క్షిపణి పేరు తెలిస్తే, ఆ మిసైల్ పేరు తెలిస్తే 04023240852 0402324020

విక్రమ్ వన్ మాత్రం కాదు, ఇది విక్రమ్ వన్ అనేది ప్రైవేట్ లాంచ్. చాలా రీసెంట్ గా జరిగిన 23వ తారీఖున జరిగింది ఈ క్షిపణి ప్రయోగం. ఆలోచించి సమాధానాలు పంపించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:36 దాటి 3 సెకండ్లు. మరి ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగాను. భారతదేశం విజయవంతంగా ఇటీవల చాలా రీసెంట్ గా నిర్వహించిన తాజా క్షిపణి ప్రయోగం ఏంటి అని అడిగాను. చాలా మంది శ్రోతలు సరైన సమాధానాలు పంపించారు. ముందుగా సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, పద్మావతి శిల్పా చంచల్ గూడ నుండి, వెంకటేష్ మౌనిక కుషాయిగూడ నుండి, డాక్టర్ సూర్యశ్రీ కౌకూర్ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, రంగా హైదరాబాద్, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, అరుణ రాజేందర్ జక్రాన్పల్లి, శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, సులోచన కరీంనగర్ నుండి, మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, రామయ్య జయశ్రీనగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి, నరేష్ రోజా మూసపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, బిజిలీ వెంకటేష్ శ్యామ్లా ఏకలవ్యనగర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, కస్తూరి రాముడు మరియు వారి కుటుంబ సభ్యులందరూ చౌటుప్పల్ నుండి సరైన సమాధానాలు సరైన టైంలో పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ముందుగా వచ్చిన వారు మాత్రం వీరన్నమాట. మరి సమాధానం ఏంటంటే కుష. కుష అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇటీవలే జూలై 23 ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఐలాండ్ నుండి ప్రయోగించబడింది, విజయవంతమైంది. ఒకవేళ ఇది విజయవంతం అయితే ఈ కుష భారతదేశ భవిష్యత్ ప్రాజెక్ట్ అయిన మిషన్ సుదర్శన్ చక్రాలో కీలక మైరురాయిగా మారనున్నదంటున్నారు మరి శాస్త్రవేత్తలందరూ. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా ఛేదించగలిగే శక్తి ఉందిట ఈ కుష మిసైల్ కన్నమాట. అది సమాధానం మరియు ప్రశ్న. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్.

ఢమరుకొన్ చిత్రం నుండి హరిహరన్ చిత్రం ఆలపించిన పాట విన్నారు. మరి నాగార్జున గారి పాట విన్నాం కాబట్టి ఈ ప్రశ్న నాగార్జున గారి గురించే. చాలా మంది శ్రోతలు పంపిస్తున్నారు, మేము ఆన్సర్లు చేస్తున్నాం, మీరు మా పేర్లు చదవటం లేదని. ముందుగా ఎవరి పేర్లు వస్తే ఫాస్టెస్ట్ 20 జరగడం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్నగా వస్తోంది, సినిమాకి సంబంధించిన ప్రశ్న. అక్కినేని నాగార్జున గారికి సంబంధించిన ప్రశ్న ఇది. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెలుగు తెరపై కనిపించిన చిత్రం ఏది? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ ల సమయం 1:47 దాటి 50 సెకండ్లు. మరి షో టైం లో మూడవ ప్రశ్నగా నేను అడిగాను, అక్కినేని నాగార్జున గారు తొలిసారిగా తెర మీద కనిపించిన చిత్రం ఏది అని. చాలా మంది శ్రోతలు సరైన సమాధానం చెప్పారు, కొంతమంది తప్పులో కాలేశారు. మరి సరైన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరంటే, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, పాలెంపోలే యాళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సిహెచ్ విజయకుమార్ చందానగర్ నుండి, లతా పోచారం నుండి, దోనాల్ సుదర్శన్ అంకుశాపురం నుండి, నెమ్మాన్ నుండి, పున్నా వెంకటేశం హేమలత, కొండ యాదగిరి శాంత భువనగిరి నుండి, బండి కృష్ణగౌడ్ గోధుమకుంట నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, అప్పలరాజు గారు పేట నుండి, పులిపాటి వెంకటేష్, సత్యవతి మహబూబ్ నగర్ నుండి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు చిత్రయాల నుండి, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇందిరానగర్ నుండి, పంతాడి శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, ఇక చక్రపాణి చందన జిబ్లక్పల్లి నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్కుర్తి గ్రామం కరీంనగర్ నుండి పంపించారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళ పేర్లు ఇదన్నమాట. మరి సమాధానం ఏంటంటే, 1968 వచ్చిన సుడిగుండాలు సినిమాలో వారు తొలిసారిగా వారి బ్రదర్ అయిన సహోదరుడైన అక్కినేని వెంకట్తో కలిసి కనిపిస్తారనమాట. దీనికన్నా ముందే 1960 వెలుగు నీడల షూటింగ్ టైంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో చైల్డ్ ఆర్టిస్ట్ రావాల్సిందిట, వారు అందుబాటులో లేకపోతే నాగార్జున గారిని పెట్టి ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారట. ఇది 1960 జరిగిన ఇదన్నమాట. సో ఇద్దరు ఎవరైతే సుడిగుండాలు రాశారో, ఎవరైతే వెలుగు నీడలు రాశారో, వారిద్దరికి పేర్లు కూడా కన్సిడర్ చేయడం జరిగింది. మరి షో టైంలో చివరి ప్రశ్న కొంచెం జనరల్ ప్రశ్న, మనం ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, అందరికీ రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం కదా, మరి మీరు మీ చిన్నతనంలో చేసిన తొలి రైలు ప్రయాణం ఎప్పుడు చేశారో క్లుప్తంగా రాసి పంపించండి. వీలైనంత తొందరగా చదివే ప్రయత్నం చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి మీ ఫస్ట్ ట్రైన్ జర్నీ

మంచి రైలు బండి పాట విన్నాం కదా. గంగోత్రి సినిమా నుంచి ఎస్పి చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి. మరి రైలు బండి మీ ఫస్ట్ ఎంతైనా బాగుంటుంది కదా, ట్రైన్ జర్నీ ఎప్పుడు బాగుంటుంది. అందులో మన మొదటి ట్రైన్ జర్నీ ఆ గుర్తులు అనుభవాలు ఎప్పుడు నొస్టాల్జిక్ గానే ఉంటాయి. మరి మీరు మీ మొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, చాలా మంది శ్రోతలు తిరుపతికి వెళ్ళామంటూ చాలా సందేశాలు పంపించారు. చూద్దాం ఎవరు ఏ విధంగా రాశారో. మరి ఎవరు ఏం రాస్తున్నారంటే, ఫస్ట్ టైం వేల్పూర్కి వెళ్ళామో, నాకు 9 ఏళ్లు అంటున్నారు భవాని, షాపూర్ నుండి పంపించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రాస్తున్న, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం 1988వ సంవత్సరంలో నా మొదటి రైలు ప్రయాణానికి, మళ్ళీ గుర్తు చేశారంటున్నారు. మరి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే కదా, మరి షో టైంలో ఒక ప్రశ్న తప్పకుండా మనం అడుగుతూ ఉంటాం. వైజాగ్ బొర్రా గుహలు వెళ్ళాం మేడం, నా వయసు 8 ఏళ్లు, అది కూడా అందమైన ట్రైన్ జర్నీ అంటున్నారు. కుషాయిగూడ నుండి వెంకటేష్, మోనిక. ఇక మహబూబ్ నగర్ నుండి తిరుపతి వెళ్లామంటున్నారు, మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్, రోజా. ఇక గార్ల టు ఖమ్మం వెళ్లామండి, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు పాష, కిష్టాపురం నుండి. ఎప్పుడంటే 1972వ సంవత్సరంలో. వావ్. మరి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి రాస్తున్నారు, 1971లో వరంగల్ నుండి 3 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది అన్నారు. అమేజింగ్ కదా, అసలు చిన్ననాటి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో. మా ఫస్ట్ రైలు ప్రయాణం తిరుపతికి వెళ్లామండి అంటున్నారు దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా.

నుండి ఇక 1979లో జనగామ నుండి సికింద్రాబాద్ వెళ్లాం. భువనగిరి అర్బన్ కాలనీ నుండి యాదగిరి కొండ శాంత రాస్తున్నారు. నేను ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదమ్మా అంటున్నారు. పర్వాలేదులేండి. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి. ట్రైన్ దూరం నుంచి చేసిన ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. బెంగళూరు నుండి తిరుపతి వెళ్లాను, అదే నా మొదటి ప్రయత్నం, మొదటి ప్రయాణం అంటున్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి. ఇక నిజామాబాద్ నుండి మురహరి యశోద రాస్తున్నారు. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చాను, అదే నా తొలి ప్రయాణం అంటున్నారు. మొట్టమొదటి రైలు ప్రయాణం నా చిన్నతనంలో ఒక పెళ్లికి హాజరయ్యాం మా కుటుంబ సభ్యులందరం కలిసి అంటున్నారు. దోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నాకిట్పల్లి మండలం నెమ్మాని నుండి పున్నా వెంకటేశం హేమలత, నా తొలి ప్రయాణం, తొలి రైలు ప్రయాణం, తిరుమల తిరుపతి దర్శనం కోసం తిరుపతికి వెళ్లాం మేడం అంటున్నారు. వావ్. 1986 సెప్టెంబర్ నెలలో నర్సాపురం నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లామంటున్నారు. మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు. మరి అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయారు కదా మీ జ్ఞాపకాల్లో, నాకు తెలుసు. జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, నేను చిన్నప్పుడు 1979లో బొంబాయి వెళ్లానండి మా పిన్ని బాబాయ్తో, అదే నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, నా వయసు 19 సంవత్సరాలు, నేను బెంగళూరు వెళ్లాను మొదటిసారిగా అంటున్నాను. నా మొదటి రైలు ప్రయాణం 2 అక్టోబర్ 1999లో సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లామంటున్నారు మా స్నేహితులతో కలిసి. భూదాన్ పుచ్చపల్లి నుండి భోగ మార్కండే అనిత. మరి నా తొలి ప్రయాణం సికింద్రాబాద్ లో నా మొదటి రైలు ప్రయాణం సికింద్రాబాద్ వెళ్లడం జరిగింది అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుండి కానుగోలు గోపాల్ రాస్తున్నారు. ఇక చోడవరపు లక్ష్మీ శశాంక్ ఏం రాస్తున్నారంటే, హైదరాబాద్ ఫస్ట్ టైం మేమందరం కలిసి తిరుపతి వెళ్లామంటున్నారు. గాయత్రి, విస్తృత, మహాజ్యోతి మరియు సాయమన్విత రాస్తున్నారు. 2006వ సంవత్సరంలో నా జీవితంలో మొట్టమొదటిసారిగా రైల్లో ప్రయత్నించాను, అది కూడా తిరుపతికి వెళ్లామంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మా ఊరు పెడన్ నుండి విజయవాడ వెళ్లాను, అదే నా మొదటి ప్రయాణం అంటున్నారు. చాలా ఎంజాయ్ చేశాను అంటున్నారు అప్పలరాజు గారు పెడ నుండి. మరి నాగ్నాథ్ గుప్తా గారు రాస్తున్నారు, నా తొలి రైలు ప్రయాణం 1980లో నిజామాబాద్ నుండి హైదరాబాద్ కార్యాలయానికి రావడానికి రైలు ఎక్కానమ్మా. ఆ అనుభూతి ఎంతో బాగుంది, ఇప్పటికీ గుర్తుంది, మరొకసారి గుర్తు చేశారు అంటున్నారు. ఇక రైల్లో మా తొలి ప్రయాణం నిజామాబాద్ నుండి బాసర్కి 1977లో తొలిసారిగా ప్రయాణం చేశాను అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. ఇక అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, నా చిన్నతనంలో తొలిసారిగా మా ఊరు నుండి కొత్తగూడెం వెళ్లాను, అదే నా తొలి రైలు ప్రయాణం. అప్పుడు స్కైలాబ్ పడుతుందని చెప్పి కొత్తగూడెం తీసుకెళ్లారు మా నాన్నగారు అంటున్నారు. వావ్. మరి నేను మోహన్, బాగలింగంపల్లి హైదరాబాద్ నుండి రాస్తాను, నా తొలి ప్రయాణం 2019వ సంవత్సరంలో చేశాను, కాచిగూడ నుండి పుట్టపర్తికి వెళ్లాను, ప్రయాణం అద్భుతంగా ఉందంటున్నారు. ఇక భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ బెల్లంపల్లి నుండి హైదరాబాద్ వరకు నా వయసు 10 ఏళ్లు. ఆడేపు సంతోష్ కుమార్ రాస్తున్నారు, బెల్లంపల్లి నుండి మచిలీపట్నం వెళ్లాను, అది నా తొలి రైలు ప్రయాణం అంటున్నారు. హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. ఇంకా చాలా మంది, నా చిన్నతనంలో మా అమ్మ వాళ్లు మట్టి పనికి వెళ్లేవారు, ఫస్ట్ టైం మంగళగిరి బ్రిడ్జ్ పనికి వెళ్ళినప్పుడు గుంటూరు టు మంగళగిరి ట్రైన్ ఎక్కానంటున్నారు. పాలెం పోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల నుండి, ఇక ఖమ్మం నుండి తిరుపతి వెళ్లాను అమ్మ నాన్నతో అంటున్నారు. ఎవరో పేరు రాయలేదు, రాధ గారు రాశారు. మా మొట్టమొదటి ప్రయాణం ఘట్కేసర్ నుండి రాయగిరి యాదగిరిగుట్ట వెళ్లాం మా కుటుంబ సభ్యులతో అంటున్నారు. జుబ్లక్పల్లి నుండి చిక్కా చంద్రపాణి. తొలిసారిగా అజ్మీర్ ప్యాసింజర్ లో సికింద్రాబాద్ వరకు ప్రయాణం చేశాను. కీర్తి రాజ్కుమార్ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. మరి నేను మొదటిసారిగా కామారెడ్డి నుండి హైదరాబాద్కు వెళ్లాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్. రాజన్నపేట నుండి ఫస్ట్ టైం కర్నూలు నుండి గద్వాలకు 1983లో వెళ్లానంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు నుండి. ఇక భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ గారు కూడా రాశారు, పూర్తిగా రాయలేదు సమాధానం. ఇంకా చాలా మంది, నేను నా 8 ఏళ్ల వయసులో మా ఊరు గుర్రబండ్లో రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు ఎక్కి ఎంతో ఆనందించానంటున్నారు. గణేష్ వేదవతి నిజాంపేట నుండి రాస్తున్నారు. ఇంకా చాలా మంది రాశారు వాళ్ళ మొదటి రైలు ప్రయాణం గురించి, కానీ అందరి పేర్లు చదవడం సమయాభావం వల్ల చదవలేకపోతున్నాను. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రోజు ఎన్నో ప్రశ్నలు, కొత్త కొత్త ప్రశ్నలు, సమాధానాలు మీకోసం మేము ఏడ్చి కోర్చి తీసుకొస్తాము షో టైంలో అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరి 2 గంటల 15 నిమిషాలకు ఒక అద్భుతమైన శక్తిశీలి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాగాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు. మరి రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ మహిళలను సోలార్ సహేలీలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్వయం సహాయక

మహిళా సంఘాలని. ఎందుకంటే వీళ్ల గ్రామాల్లో సోలార్ లైట్లు, మొబైల్ చార్జర్, సోలార్ పంపులను విక్రయించడమే కాదు, వాటి రిపేర్ని కూడా ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ మహిళలకి సాధికారత కల్పిస్తున్నారట. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా అనే జిల్లాలో మహిళా సంఘములు ఏం చేస్తున్నాయంటే సోలార్ మినీ గ్రిడ్స్ ను నడుపుతున్నాయి. ఈ ప్లాంట్స్ నిర్వహణ, రిపేర్లు, విద్యుత్ బిల్లు వసూళ్లు అన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న మహిళలే చూసుకుంటున్నారు. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు అంటే, కానీ ఈ ఉమెన్ పవర్, ఈ మహిళా శక్తి గ్రామాలకే దీపాలయ్యారు. మీరేమంటారు, ఎంత బాగుంటుంది, ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటే. మరి అలాంటి ఎన్నో మహిళా శక్తి, ఎందరో మహిళా అచీవర్స్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

సూర్య ఐపీఎస్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం మైస్ట్రో ఇళయరాజా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మహిళలు ఏ రంగంలోనైనా అసాధారణంగా నిర్వహించగలరని మరొక్కసారి రుజువు చేస్తున్నారు ఈ స్త్రీ శక్తి, మహిళా శక్తి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లు, భారీ ఇంజనీరింగ్ రంగాలంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు, మేము సైతం అంటూ విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా తప్పకుండా సాహో ఉమెన్ పవర్, సాహో మహిళా శక్తి అనాల్సిందే. ఆత్మగౌరవంతో పాటు మహిళా సాధికారతకి మారుపేరుగా నిలుస్తున్న ఈ మహిళా శక్తికి మరొక్కసారి జయజయలు, శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

కొద్దిగల్ల పదిగొట్టి సంధికి ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ్ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాకా. మరికొంచెంసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం శురు అవుతుంది. దాంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోడి గ్రామానికి చెందిన భీమనవేణ శ్వేతతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జామట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా.

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. ఇక ఈ కార్యక్రమంలో పాటల్ని ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు చాలామంది కోరుతూ ఉంటారు. ఈరోజు కరీంనగర్ లక్ష్మీవాడ నుండి రమేష్, గణపతి, బాబుఖాన్, లత, నరసింహులు, కన్యాకుమారి ఈ సందేశం ద్వారా వారు ఒక పాటను కోరుతున్నారు. సమరసింహారెడ్డి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్రగారు పాడిన రావయ్య ముద్దుల మావ అనే పాటను మా కోసం వినిపించండి ఈ కార్యక్రమంలో అంటూ వారు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కోరిన పాటను వినేద్దాం. అలాగే శ్రోతలు మీరు సుఖా గిట్ల ఉత్తరాల ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: శ్రీనివాస్ మేడం.
1: శ్రీనివాస్ ఎక్కడి నుంచి?
2: ఇంద్రవల్లి మేడం.
1: ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు?
2: వ్యవసాయం చేస్తాం మేడం, ప్లస్ కూరగాయలు.
1: చెప్పండి, మరి కూరగాయలు పండిస్తున్నాం అన్నారు, ఎలా, ఇంటి కోసమేనా బయట అమ్మడానికా?
2: బయట కోసం. ఇంకా మేడం ఒక ఏదో ఒక 5 గుంటలు పెట్టాము. వంకాయ, మిర్చి, బెండకాయ ఇట్లా పెట్టాము, మార్కెట్ పంపిస్తాం.
1: సరే అండి, చెప్పండి ఏ పాట వింటారు?
2: చిన్న కేశవరెడ్డి నుంచి ఒక మంచి సాంగ్ మేడం.
1: సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న సినిమా నుండి ఒక పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: మహారాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మిర్ట్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు. మీ పేరు చెప్పండి. కవిత. ఎక్కడి నుంచి? పిప్పలకోటి నుంచి. ఏ పాట వింటారమ్మా చెప్పండి. సరే అమ్మా, తప్పకుండా. మరి ఇప్పుడు మీరు కొన్న పాటనైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతీ యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, వారి లక్ష్యాలని వారి ముచ్చట్లో వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామానికి చెందిన భీమనవేన శ్వేతతో ముచ్చట పాటల నడుమ విందా. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి.

0: నేటి యువత చదువుతో పాటు కంప్యూటరు, కవితలు రాయటం, సంగీతం నేర్చుకోవడం, పాటలు పాడటం ఇట్లా పలు రంగాల్లో వాళ్లకున్న సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అసుంటూళ్లలో ఆదిలాబాద్కు చెందిన శ్వేత ఒకరు. మనతో పాటు స్టూడియోలో ఉన్నది తను. తన గురించి తన మాటల్లోనే తెలుసుకుందాము. హలో శ్వేత.
1: హలో మ్యామ్.
0: చెప్పండి, మీ గురించి చెప్పండి.
1: ముందుగా అందరికి నమస్కారం. నేను శ్వేత భీమన్ వైనా. ఆదిలాబాద్ లోని తంతోలి గ్రామం నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీనివాస్ భీమనవైన, అమ్మ పేరు సరస్వతి భీమనవైన. మా ఇంట్లో నేను, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న ఉంటాము. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇప్పుడు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను.
0: అంటే బీటెక్ చదవాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? అంటే పదో తరగతి కాగానే నేను ఇంజనీర్ కావాలని అట్లా ఆలోచన వచ్చిందా?
1: అంటే ఇప్పటి వరకు నేను ఏం చదివినా ఏం చేసినా అది మా నాన్న సహకారంతో నా సొంత నిర్ణయమే తీసుకుని నేను ఇక్కడి వరకు వచ్చాను. అంటే నా పదో తరగతి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్తి చేశాను. తర్వాత నేను ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ సైడ్ వచ్చేసాను.
0: మ్యాథ్స్ అంటే ఇష్టం అనుకుంటా బాగా?
1: అవును, మ్యాథ్స్ అంటే ఇష్టంతోనే ఇంతవరకు వచ్చాను. అదే నిలబెట్టింది ఇక్కడ వరకు.
0: సో ఇంజనీరింగ్ వాళ్ళ ఆలోచనతోటి ఇంజనీరింగ్ ఇప్పుడు పూర్తి చేసిర్రు, జాబ్ కూడా సంపాదించేసిన.
1: నా ఇంజనీరింగ్ 2021 లో అయ్యింది. క్యాంపస్ సెలక్షన్ లోనే నాకు టీసీఎస్ లో ఉద్యోగం వచ్చింది.
0: ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టినవిగా.
1: బీటెక్ పూర్తి కాక ముందే నాకు ఉద్యోగం.
0: అదే, బీటెక్ చదువుతుండగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చేసింది అన్నట్టు.
1: అవును.
0: ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి శ్వేత, మొదటగా మీకు నచ్చిన పాట గురించి చెప్పండి.
1: మొదటగా నాకు నచ్చిన పాటలు అంటే నేను సాహిత్యం పరంగా అన్ని పాటల్ని ఇష్టపడతాను. మొదటగా నాకు నచ్చిన పాట అంటే భద్రా మూవీలోని ఓ మనసా సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్ లో మొదటి చరణం విన్న తర్వాతే నాకు ఇలా రాయాలి అన్న ఒక ఆలోచన అనేది తట్టింది. సో అందుకే అది నా ఫేవరెట్ సాంగ్.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనం శ్వేత భీమ నవీనతో ముచ్చట పెడుతున్నాము. అయితే శ్వేత, ఇందాక చెప్పినారు భద్రా సినిమాలో ఓ మనస పాట విన్న తర్వాత సాహిత్యం నచ్చి బాగా ఇష్టపడతాను ఆ పాటని అని చెప్పారు కదా.
1: అవును.
0: అయితే సాహిత్యం నచ్చింది అన్నారు, మరి మీరు సాహిత్య రచన అంటే కవితలు రాయడం ఏమైనా చేస్తారా, రాస్తారా?
1: సాహిత్యం అంటే నేను కవితలు రాస్తాను, అలాగే పాటలు కూడా రాస్తాను. నేను ఇప్పుడు తెలుగు లిరిసిస్ట్ గా పనిచేస్తున్నాను, ఒక షార్ట్ ఫిలిం కి టైటిల్ సాంగ్ కూడా రాశాను.
0: వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే పాట ఏంటి చెప్తారా, లిరిక్స్ పాడతారా?
1: పాట టైటిల్ ఓపిల్లా ఓపిల్లా అని యూట్యూబ్ లో ఉంటుంది, లిరిక్స్ బై శ్వేతా శ్రీనివాస్ అని సెర్చ్ చేస్తే పాట వస్తుంది. దాని సింగర్ నా స్నేహితుడు గోవింద్ అని, మేమిద్దరం కలిసి పాడిన పాట అది.
0: పాడండి.

0: చాలా బాగా పాడుతున్నారు. అయితే సాహిత్య రచనతో పాటు సంగీత అభిమానం కూడా ఉన్నట్టున్నది కదా శ్వేత.
1: అవును, నేను అన్నమాచార్య సంగీతం కాలేజ్లో ఇప్పుడు కర్ణాటిక్ సంగీతం నేర్చుకుంటున్నాను. నా సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ నేర్చుకుంటున్నాను ఇక్కడ.
0: బీటెక్ చేస్తూ కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట.
1: అంటే సాహిత్యం సంగీతం మీద ఇష్టంతో నేర్చుకున్నాను.
0: గొంతు కూడా చాలా బాగుంది. సో
1: థ్యాంక్ యూ.
0: కవితలు రాస్తారు, అలాగే పాటలు కూడా పాడతారనమాట. సరే, రెండో పాట ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం చెప్పండి.
1: రెండో పాట నాకు ఎందుకు ఇష్టం అంటే అది కూడా సాహిత్య పరంగానే ఇష్టం. మన సాహిత్య పితామహుడు వేటూరి గారు రాసిన పాట ఉప్పొంగెలే గోదావరి అని, గోదావరి సినిమాలోని ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.

0: మీరు వింటున్నారు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామానికి చెందిన భీమనవేన శ్వేతతో ముచ్చట పాటల నడుమ. వీతో ముచ్చట పెడుతున్నది జీ జ్యోతి.
1: శ్వేత, మరి పాట పాడేసినావు, కవితలు రాస్తున్నా అని చెప్పినావు, సో బీటెక్ చదువుతూ పాటలు పాడడం, కవితలు రాయడం, నీకు ఇట్లా అభిరుచి ఎలా ఏర్పడింది? మీకెవరు ఇవి రాయాలి అనే ప్రేరణ కలిగించారు? ఎవరు ప్రేరేపించారు మిమ్మల్ని?
2: ప్రేరణ అభిరుచి అంటే అది మా తాతయ్య గారనే చెప్పాలి. మేబీ అది నా జీన్స్ లో నుండి రావచ్చు, అందుకనే నేను వీటి కోసం ఎక్కువ కష్టపడలేదు. స్వతహాగా జీన్స్ నుండే వచ్చాయని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నేను వీటి కోసమే ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించి దీనికే ఒక బుక్ పెట్టుకుని అదంతా ఏం చెయ్యలేదు. స్వతహాగా నేను ఒక పెన్ను పేపర్ పట్టుకుని కూర్చుంటే నాకు వచ్చేసేది. సో అది నేను మా తాతగారి నుండి వచ్చింది అనుకున్నాను. మళ్ళీ మా తాతగారి వరకు వస్తే, మా తాత తంతోలి గ్రామంలో బీపీఎం గా పనిచేస్తూ, అంటే బీపీఎం అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ కూడా కళకి తన జీవితాన్ని కేటాయించారనే చెప్పాలి. ఎందుకంటే మా తాతయ్య పేరు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోనే కొన్ని గ్రామాల వారు నేను వెళ్ళినా కూడా, ఓకే సో అండ్ సో మీ తాత వాళ్ళ మన్మరాలివి కదా, సాత్మారాం వాళ్ళ మన్మరాలివి కదా అనే గుర్తింపు ఉంది. ఇంకా నాకు అదే గుర్తింపు మా ఫాదర్ కి కూడా వస్తుండొచ్చు. అంటే ఇప్పుడు మేము ఉన్న ఈ సిచ్యువేషన్, ఇలాంటి ఈ జ్ఞానము సంపద అంతా మా తాత నుండే వచ్చింది. ఆయన నాటకాలు వేయడము, సొంతంగా నాటకాలు రాయడము, మళ్ళీ అప్పట్లో టెలివిజన్ కానీ ఏది అందుబాటులో ఉండేది కాదు. సో ఆయన ఒక రేడియోలో, లైక్ మన ఎఫ్ఎం రేడియో, ఈ ఎఫ్ఎం రేడియోలో విన్నది అందరి వరకి చేర్చాలి అని చెప్పి తను సొంతంగా పెన్ను పేపర్తో ఆయన విన్నది రాసి దాని పాటలాగా మార్చి అందరి ముందర ఆయన ప్రదర్శించేవాడు. ఇది నాటకాలు వేస్తూ అన్ని చేస్తూ చేసేవాడు. మళ్ళీ ఇదంతా మా తాతయ్య ఒక 40-45 సంవత్సరాల ముందే ఇదంతా చేశారు. అంటే మన రేడియో అప్పటి నుండే చాలా ఫేమస్ అని మనం చెప్పుకోవాలి. అప్పటి నుండే అందరిలోకి ఇది ఉంది. మళ్ళీ మా తాతయ్య చనిపోయి ఇప్పటికి ఒక 30 సంవత్సరాలు అవుతుంది.
1: 30 సంవత్సరాల కిందటనే ఆకాశవాణి ద్వారా అతను చేయాలనుకుంటున్న నాటకాలన్నీ కూడా చేసిండ్రు.
2: అంటే అప్పుడు టెలివిజన్, దూరదర్శన్ ఏం లేకపోయేది కాబట్టి అప్పుడు ఉన్న ఏకైక ప్రసారం ఏదైనా ఉంది అంటే అది మన రేడియో ప్రసారమే. అది కొంతమందికే ఉండేది, ఎవరైతే ఆ కాలంలో ధనికులు డబ్బున్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఆ రేడియో ఉండేది. అది ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకొని మా తాతయ్య మనము ప్రజలందరి వరకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఆయన పాటలు రాస్తూ పాడుతూ ఆ పాటల్ని నాటకాల్లో వర్ణిస్తూ ప్రదర్శించేవారు.
1: తాతయ్య ద్వారా ప్రేరణ పొంది, తల్లిదండ్రుల ద్వారా ప్రోత్సాహాన్ని అందుకుంటూ పాటలు పాడుతున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు, కవితలు రాస్తున్నారు.
2: మళ్ళీ ఇప్పుడు ప్రోత్సాహం వరకే వస్తే భీమనవేన సునీల్ మా బాబాయ్ గారు, ఆయనకి ఇప్పుడు నేను ఏదైనా పొందుతున్నాను, ఈ ఘనత ఏదైనా ఉంది అంటే ఆయనకే అంకితం మొత్తం. ఎందుకంటే మా తాతయ్య 30 సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఇప్పటికీ మా నుండి వచ్చే కళ బ్రతకాలి, ఇంకా మా తాతయ్యను అందరూ బాగా పొగడాలి, ఇంకా ఆయన గుర్తుండిపోవాలి అని ప్రోత్సహిస్తూ నా రూపంలో ఆయన ఆశని నెరవేర్చుకోవాలని చూస్తున్నారు మా బాబాయ్ గారు. సో ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఇదంతా చేయగలిగాను.
1: ఇలాగే ప్రోత్సాహం ఎప్పుడు ఉంటది, నువ్వు కూడా ఎన్నో సాధించాలి, ఆదిలాబాద్ కి మంచి పేరు తీసుకురావాలి. అయితే నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మూడవ పాట ఏది ఇష్టం, ఎందుకు?
2: మూడవ పాట అంటే మరి అంతగా మహాచింతగా అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: శ్వేత, నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మంచి ముచ్చట్లని చెప్తున్నారు మీరు, మంచి మంచి వివరాలను అందిస్తున్నారు. అయితే సాహిత్య రచన, కవితలతో పాటు పాటలు పాడడం, సంగీతం నేర్చుకుంటూ చదువుతో పాటు ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నా అని అన్నారు, రీసెంట్లీ వచ్చిందన్నారు. సో వీటన్నిటికి మీకు సమయం ఎలా కుదురుతుంది? కవితలు రాయడం, సాహిత్య రచన, పాటలు పాడడం, జాబ్, మూడింటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? అట్లాగే కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నారు? మరి ఎట్లా సమయం సరిపోతుంది మీకు?
1: సమయం వరకు వస్తే నాకు రీసెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఈ కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండే చేస్తున్నాను నేను. సో ఇంట్లో ఉండడం వల్ల ఇంటి పని అంతా మా అమ్మ చూసుకున్నా కూడా ఒక ఉద్యోగం మట్టికి నేను చూసుకున్న తర్వాత ఉద్యోగం నాకు మార్నింగ్ 9 నుండి మళ్ళీ సాయంత్రం 6 వరకే ఉంటుంది. 6 నుండి అంతా ఫ్రీగానే ఉంటాం. మళ్ళీ కుటుంబంతో సమయం అంటే మేమందరం నైట్ డిన్నర్ చేసేటప్పుడు అందరం కలిసే కూర్చుంటాం, ఎందుకంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి మేమందరం కలిసి కూర్చోవడం మాకు చిన్నప్పటి నుండి అలవాటు. అదే ఒక సాంప్రదాయం లాగా వస్తుంది మా ఇంట్లో. సో అలా ఫ్యామిలీకి టైం కేటాయిస్తాను. ఇంకా సాహిత్యం వరకు వచ్చేసరికంటే నేను చెప్పాను కదా అది ఆల్రెడీ నా జీన్స్ లోనే ఉంది అని. సో దానికోసం నేను ఎక్కువ కష్టపడకున్నా కూడా ఒక గంట కేటాయించినా కూడా చాలా వరకు రాసేస్తాను నేను. సో అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు.
0: సంగీత సాధన,
1: సంగీత సాధన అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఈ జూన్ 13 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సంగీత మన్నమాచార్య కాలేజ్ లో. సో అది ఈవినింగే ఉంటుంది, అంటే సాయంత్రం ఆఫీస్ కి వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని సాధన చేస్తుంటాను.
0: గొంతు కూడా బాగుంది కాబట్టి ఎట్లాగూ సాధన కఠినతరం కాకపోవచ్చు కదా. పాటలు ఇంకా ప్రాక్టీస్ చేస్తారా మీరు?
1: పాడుతుంటాను, ఏదైనా సందర్భంలో ఒక పదం వస్తే దాని నుండి ఏదైనా పాట ఉంటే పాడుతూ వెళ్ళిపోతాను.
0: మీకు చాలా బాగా నచ్చిన పాట, ఇట్లా పాట పాడాలి అనుకునేసరికి మధ్యలో ఇట్లా నోట్లోకి వచ్చేది పాట ఏంటి?
1: అలా కళ్ళు మూస్తే గుర్తొచ్చే పాట అంటే ఉప్పొంగలే గోదావరి బాగా గుర్తొస్తుంది ఎప్పుడైనా. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పాట విన్నా పాడినా కూడా. సో అది అనే చెప్పచ్చు.
0: అయితే మీ ప్రతి పనిలో బాబాయ్ ప్రోత్సాహము, తాతయ్య ప్రేరణ ఉంది అన్నారు, అమ్మా నాన్నల ప్రోత్సాహం ఎంతవరకు ఉంది?
1: యాక్చువల్లీ ఎవరి ప్రేరణ ఉన్నా ప్రోత్సాహం ఉన్నా మనకంటూ మన తల్లిదండ్రులు వెనకాల ఉండి నడిపించకపోతే మనం ఈ స్థాయికి రాలేము. మా డాడీ వారికి వచ్చేసరికి ఆయనే నాకు వెన్నుముక, ఎప్పుడు నా వెనకాల ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నువ్వు ఇది చెయ్యు అంటే. చాలా మంది అమ్మాయిల్ని వాళ్ళ తండ్రులు ఇంటి వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో చూసుకున్నా కూడా మొదటి అమ్మాయిని నేను హైదరాబాద్ వెళ్ళి గత 7 సంవత్సరాలుగా ఇంటికి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నాను. దానికి ప్రేరణ మా డాడీదే. చాలా మంది చెప్పుంటారు అమ్మాయికి ఎందుకు పై చదువులు, పెళ్లి చేసేయొచ్చు కదా అని, బట్ మా డాడీ అవేమీ వినకుండా అమ్మాయి అన్నంత మాత్రాన తన కాళ్ళ మీద తను నిలబడుకోవాలి కదా అని చెప్పి మా ఫాదర్ నన్ను హైదరాబాద్ లో వేసి ఇదంతా చేశాడు. ఇప్పుడు నేను సంగీతం నేర్చుకోవటానికి కూడా మా నాన్నగారే రీజన్.
0: అమ్మా నాన్నల ప్రోత్సాహం చాలా ఉంది,
1: చాలా ఉంది.
0: తొందరలోనే మంచి పాటలు పాడాలని అనుకుంటున్నాం మరి మీరు.
1: థ్యాంక్ యూ.
0: రాసి పాడాలి, పాడడమే కాదు కదా. సరే, నాలుగవ పాట గురించి చెప్పండి.
1: నాలుగవ పాట అంటే ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని మహాత్మా సినిమాలో పాట అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని చాలా బాగా వర్ణించారు.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలి గ్రామానికి చెందిన భీమనవేణ శ్వేతతో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీతో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆషాఢంలో గోరింటాకు ప్రత్యేకత. పైడే నవనీత ప్రసంగం వింటారు. గట్లనే అడవిలో సహజంగా దొరికే కందమూలాలు ఆకుకూరలతో ఆరోగ్యకరమైన వంటల తయారు గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన ఆత్రం రుక్మాబాయితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11 గొట్టేదాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొజ్జామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామానికి చెందిన కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మూడో భాగం వింటారు. గట్లనే నాన్నూరు మండలం కైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు వింటారు. 7:15 ఇల్లు యోసం కార్యక్రమంలో బయోచార్ తయారీ ప్రాధాన్యత గురించి, వాటి ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రైతాంతర రంగంలో మిరప పంట సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు కన్నాల రవితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 8:00 హుషారు కార్యక్రమంలో మేర్కొన్న జోర్దార్ పాటలు వింటారు. 9:30 కథనంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి ఆట మంచిదే కానీ మోత కోరవలే కథ వింటారు రచనా పట్టణం పెద్దింటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు డాక్టర్ ఉదారి నారాయణ. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈమని శంకర శాస్త్రి వీణావాదనం వింటారు. 10:30 మద్రిమలో హాయన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు.

0: రేపటి కార్యక్రమాలలో రేపు పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగమింటారు. హెపటైటిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుడు డాక్టర్ తానాజీ జాడేతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. మాట సొగసులో సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుంచి అంశం బంధం గురించి ప్రసంగమింటారు. వీరితో పాటు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ మార్గాలు, నీటి కుంటల ఏర్పాటు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ఇప్పుడు సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వాలు సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారీగా బకాయిలు పెంచాయని విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, సింగరేణి భవిష్యత్తును పరిరక్షించేందుకు ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2లను కేటాయించడంతో సహా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరించారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణితో పోటీ పడకుండా జెన్కోను నిరోధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అదనంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును కిషన్ రెడ్డి తప్పుపట్టారు. ఇటీవల జరిగిన పరీక్షల లీకేజీ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమ్యూనిటీ కిచెన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే రాష్ట్రస్థాయి పథకానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులు ఆకలితో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజా సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, మానవ వనరులపై పెట్టే కీలకమైన పెట్టుబడులని స్పష్టం చేశారు. తాను చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ద్వారా గ్రహించిన విషయాల ఆధారంగా ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఆరోగ్య బీమా పెంపు, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం వంటి విస్తృత సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న అధికారికి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఓ ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలిగా మర్రిపల్లి మాధవిని అధికారికంగా నియమించారు. 2006లో తెలంగాణ జాగృతి

సంస్కృతిని స్థాపించినప్పటి నుంచి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆత్మగౌరవం, ప్రాంతీయ వారసత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించిందని కవిత అన్నారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో, తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని కవిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను అందించే ముఖ్యమైన వ్యవసాయాధారిత ఉద్యాన అనుబంధ రంగాలుగా చెప్పుకోవచ్చన్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమలుగా పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూరుతాయన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థలు ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. అందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ, 12,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న తీవ్ర నిధుల కొరత వంటి అమలు కాని హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రామచంద్రరావు, జేఎన్టీయూలో జరిగిన పరిశోధన ఆధారంగా భగవద్గీతపై రాసిన పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆవిష్కరించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు 6 తడి పంటలు మాత్రమే పండించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. ఈరోజు మిట్టపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విత్తన మేళాను ప్రారంభించి రైతులకు 6 తడి పంటల విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవడం లేదని, అందువల్ల 6 తడి పంటలు పండిస్తే ఆదాయం రావడంతో పాటు నీటి వినియోగం తగ్గుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం 2025కు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి బి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2023, 2024, 2025 సంవత్సరాలలో భూభాగం, గగనతలం, జల సముద్రాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారు పురస్కారాలకు అర్హులని తెలిపారు. బాలల ధైర్య సాహసాల వివరాలతో 20వ తేదీలోగా దరఖాస్తులను awards.gov.inలో ఆన్లైన్ ద్వారా పంపించాలని సూచించారు. కేంద్ర సాయుధ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్య సాహసాలను, దేశ భద్రతలో వారు చూపే నిబద్దతను కొనియాడారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మావోయిజం నిర్మూలనలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించిందని, అందువల్ల దేశంలో శాంతి నెలకొందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి ఆమోదం లభించడంపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ అభివృద్దిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది.

ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర కేటాయింపుల ద్వారా దాదాపు 5,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, రైతులు వరి సాగుకు బదులుగా 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ ఆర్థిక నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.7 మిలియన్ల విద్యార్థులకు రోజూ ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ప్రారంభించారు. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ బాధ్యతల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వైదొలగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పునరుద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఆదివాసి గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, గట్లనే వారి పండుగలు, ఆచారాలు, వారి జీవన విధానాన్ని, గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం దుబారుపేట గ్రామానికి చెందిన కాతలే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మూడో భాగం వింటారు. గట్లనే నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మఢావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మూడో భాగం వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఇచ్చోడ మండలం దుబారుపేట గ్రామానికి చెందిన కాతలే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు మూడో భాగం ఇప్పుడు విందా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మిర్చ్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గిరిపదం కార్యక్రమంలో కాత్లే శ్రీధర్ బృందం పాడిన గోండి భజన పాటలు 3 భాగం వింటున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో కాత్రి శ్రీధర బృందం పాడిన గోండి భజన పాటలు 3వ భాగం. వీరిది ఇచ్చోడ మండలం, దుబార్పేట గ్రామం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: तब्बू का लो ये कोला वालू जस्ट पकड़ लिख लो नैना। वाह
4: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం. గిరిపదం కార్యక్రమంలో నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటల 3వ భాగం ఇప్పుడు విందాం.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
3: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో మడావి జయవంతరావు బృందం పన్న గోండి భజన పాటల 3వ భాగం. వీరిది నాన్నూరు మండలం ఖైరదట్వా గ్రామం.

ఇప్పటి వరకు నాన్నూరు మండలం కైద్దాట్వ గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం పాడిన గోండి భజన పాటలు మూడో భాగం విన్నారు. ఇది ఇయాల్టి గిరిపదం. రేపు పొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం ఆడా గ్రామానికి చెందిన ఉగ్గె రాజు బృందం పాడిన రామతారకం భజనలు మొదటి భాగం వింటారు. గట్లనే జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన గజ్జల గంగమ్మ బృందం పాడిన శబరమ్మ పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిఫార్మసీ సీట్ల భర్తీకి రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి SBTET నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి ఆగస్టు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని SBTET కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. ఆగస్టు 11 మెరిట్ జాబితా విడుదల చేస్తామని, 13-14 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు SBTET వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.

మరొక సమాచారం. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు, ఈ క్రమంలో అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసి పెట్టుకోవాలని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఒక విషయంలో తెలిపారు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ యూజీ 2026 ఉత్తీర్ణులైన వారి నుంచి యూనివర్సిటీ త్వరలో ఆన్లైన్ అప్లికేషన్ను ఆహ్వానిస్తుందని, వాటి నోటిఫికేషన్ వెలువరించనుందని, అప్పటికప్పుడు ధృవపత్రాలు అప్లోడ్ చేయడం వల్ల హడావిడి అవుతుందని, ఈ క్రమంలో నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం, 10th ఇంటర్ మెమోలతో పాటు యూనివర్సిటీ సూచించిన అన్ని రకాల ధృవపత్రాలను అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా పెట్టుకోవాలని యూనివర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడొచ్చు.

మరొక సమాచారం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉచిత శిక్షణనిస్తోంది. 12 బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించే ఉచిత ఫౌండేషన్ కోర్సులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది. శిక్షణ కాలం 125 రోజులు. అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాలు ఈబీసీ అభ్యర్థులు అనాథలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపికైన అభ్యర్థుల జాబితాను 18 విడుదల చేస్తామని తెలిపారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. దేశ యువత ప్రయోజనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఈ ముఖ్యమైన చట్టం కోసం స్పీకర్ 6 గంటల సమయం కేటాయించారని, అవసరమైతే మరికొంత సమయం ఇస్తామని చెబుతూ చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం, విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై, ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై, ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: లోక్ పరీక్ష అనుచిత సాధారణ నివారణ సంశోధన విధేయక్ 2026 హమారే దేశ్ కే కరోడో యువాఓ కే భవిష్య, ఉన్కి మెహనత్ ఔర్ ఉన్కి ఆకాంక్షాఓ సే జుడా అత్యధిక మహత్వపూర్ణ విధేయక్ హై. యే విధేయక్ పేపర్ లీక్ జైసే అపరాధో

0: प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है।
1: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాణిజ్య నౌక ఎంవి ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్ కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రము ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

0: భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: చూసుకోవాలి, ఇది నిలబడాలంటే ఈ సూక్ష్మజీవులు. సో దానికోసం మనము 50-60% తేమ ఉండేలాగా, అంటే చేతుల్లో పెట్టినప్పుడు మనకి చేతికి తేమ తగులుతుంది కానీ అది అధిక తేమ ఉండకూడదు అండి, అట్లా తేమ తగిలేలాగా ఉండాలి. అంత తేమ ఉండేలట్లా చూసుకుని బెల్లం కలిపిన నీళ్లను కానీ, లేదంటే చేసుకోగలిగిన రైతులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదండి జీవామృతం లాంటివి, జీవామృతం వాడుకోగలిగిన రైతులు జీవామృతాన్ని చల్లుకోవచ్చండి. అట్లా చల్లుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వీళ్ళు బాగా కలిపేసిన తర్వాత నీడలో మనం ఆరపెట్టాలి 15-30 రోజుల వరకు. అప్పుడు బూజు బూజుగా వస్తుంది దానిపైన. అట్లా అయితే ఇప్పుడు 15 రోజులకి బూజు మొత్తం వ్యాప్తి చెందితే వాడేసుకోవచ్చండి. లేదు పర్వాలేదు అనుకున్నా ఇలా నీళ్లు చల్లుకుంటూ మనము పొలం తయారీని బట్టి మన వినియోగాన్ని బట్టి 30 రోజులు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇల్లు యోసం ఎన్నో ఏళ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో బయోచార్ తయారీ ప్రాధాన్యత, ప్రయోజనాలు. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనేన్. రైతాంతరంగం కార్యక్రమంలో మిరప పంట సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు కన్నాల రవితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. ముందుగా వాతావరణం. రాబోయే 3 రోజులలో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గా కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చని తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి.

0: ని ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏం మనస్సు నిండా. వాతావరణంలోని మార్పుల వల్ల భూమిలో నీటి ఎద్దడి అనేది తక్కువ చేయడానికి, అలాగే భూమిలో నీటి శాతాన్ని పెంచడానికి ఒక మార్గం బయోచార్ పద్ధతి. అసలు బయోచార్ అంటే ఏమిటి, ఆ బయోచార్ తయారీ అనేది ఎలా చేయాలి, బయోచార్ ప్రాధాన్యత ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటయాలో ఈరోజు విందాం. మీతో ముచ్చట పెడతారు కేలేని.
1: నమస్కారం ప్రభావతి గారు.
2: నమస్కారం.
1: అయితే బయోచార్ ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకునేకంటే ముందు అసలు బయోచార్ అంటే ఏమిటి, దాని గురించి శ్రోతలకు చెప్తారు?
2: తప్పకుండా అండి. బయోచార్ అంటే మన వ్యవసాయ లేదంటే వృక్ష సంబంధిత పదార్థాలు, వ్యర్థాలు ఉంటాయి కదా అండి, సో వాటిని పైరోలైసిస్ అనే పద్ధతి ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే కార్బన్ సమృద్ధిగా కలిగిన పదార్థాన్ని తయారు చేస్తామన్నమాట. దీనిలో దాదాపు మనకి 60% వరకు స్థిరమైన కార్బన్ ఉంటుంది, అందువల్ల అది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ ప్రాధాన్యత గురించి చెప్పండి.
2: ప్రస్తుతమైన వ్యవసాయంలో నేలలో సేంద్రియ పదార్థం అనేది చాలా తగ్గిపోవటం ఉంది కదా, సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే నీటి కొరత ఏర్పడుతా ఉంది. అంటే భూమిలో ఉన్నటువంటి మాయిశ్చర్ నిలబడట్లేదు, దానివల్ల మొక్కలకి నీరు సరైన రీతిలో సరైన సమయంలో మనం ఇరిగేషన్ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కువ నీటి వృధా అయిపోతుంది. అట్లనే ఎరువులు కూడా వాటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా తగ్గిపోతా ఉంది అన్నమాట. అట్లనే ఇప్పుడు మనం చూసినట్లయితే వాతావరణ మార్పులు ఉన్నాయి కదండి, ఈ ప్రభావం నుంచి ఈ సమస్యల నుంచి తట్టుకోవడానికి నిలబడడానికి కూడా రైతాంగానికి ప్రధానమైన సవాళ్లని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో బయోచార్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది, అంతేకాకుండా మనకి ఏం చేస్తుంది అని అంటే నీటిని చక్కగా పట్టి ఉంచుతుంది, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా మనం మాట్లాడుకునేది అందరూ ఏంటంటే వర్షాలు తక్కువ పడతాయి, వర్షాభావ పరిస్థితి అనుకుంటున్నాం కదా, సో దీన్ని గనక రైతులు వినియోగించుకున్నట్లయితే నీటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సూక్ష్మ జీవులు కూడా అండి వృద్ధి చెందుతాయి దీనిలో.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ ని తయారు చేయాలంటే ఎలాంటి ముడి పదార్థాలు అవసరం ఉంటాయి, ఏ ముడి పదార్థాలని వినియోగించేస్తారు చెప్తారా?
2: ఇది వ్యర్థాల నుంచి తయారు చేస్తారండి, సేంద్రియ వ్యర్థాల నుంచి. ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో మనం వ్యవసాయంలో వాడేటివి వాటి నుంచి తయారు చేస్తారు. అంటే ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే వరి గడ్డి ఉంటుంది కదా అండి, ఆ వరి పొట్టు గాని గింజలు తీసేసిన తర్వాత ఉండే పొట్టు గాని లేకపోతే వరి గడ్డిని గాని ఉపయోగించవచ్చు. అదే మొక్కజొన్న వ్యర్థాలు అయితే మొక్కజొన్న కండెలను ఉపయోగిస్తారు గింజలు తీసిన తర్వాత. పత్తి కాడలు, ఇక్కడ ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో మనం పత్తిని చూస్తాం కదా అండి, సో మనం పత్తి తీసిన తర్వాత ఉన్న పత్తి కాడల్ని కూడా మనం ఉపయోగించవచ్చు. అట్లనే కొబ్బరి చిప్పలు గాని, వేరుశనగ పొట్టుని గాని, వెదురుని కూడా మనం ఉపయోగించవచ్చు అండి. అలానే ఏమైనా కొన్ని పండ్ల తోటలు ఉంటే వాటిల్లో ఇప్పుడు మనం ఎండుపులను తీసేస్తాం కదా, అట్లా తీసినటువంటి చెట్ల కొమ్మల్ని కూడా వృధాక పోనీయక దాన్ని కూడా బయోచార్ తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని కలుపు మొక్కలు, సుబాబుల్ లాంటివి బాగా ఏపుగా ఇట్లా పెరుగుతూ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం బయోచార్ తయారీలో ఉపయోగించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకునే సమయంలో మీరు పైరోలైసిస్ గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఈ పైరోలైసిస్ అంటే ఏమి, దాని గురించి కొంత వివరంగా చెప్తారు?
2: ఇది ఒక విధానం అండి. అంటే ఏంటి అంటే ఒక సేంద్రియ పదార్థాన్ని మనము ఆక్సిజన్ లేకుండా కానీ లేకపోతే అత్యల్పమైన ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ ఉంటే బూడిదైపోతుంది మనం కాల్చేటటువంటి కట్టే, సో అత్యల్పంగా ఆక్సిజన్ ఉన్నటువంటి సమయంలో అందుబాటులో ఉండేలాగా చూసుకుని 300 నుంచి 700 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా మనం ఈ కట్టెల్ని వేడి చేయాలి. ఇట్లా హయ్యర్ టెంపరేచర్ లో మనం వేడి చేసినప్పుడు, అధిక ఉష్ణోగ్రత యొక్క వేడి చేసినప్పుడు దానిలో ఉన్న నీటి ఆవిరైపోతుందండి, అట్లనే కొన్ని గ్యాసెస్ అనేవి బయటకు వెళ్లిపోయి మనకి లాస్ట్ కి స్థిర కార్బన్ అంటే స్టేబుల్ కార్బన్ దాన్ని బయోచార్ అంటారు, అది మాత్రము మిగులుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రత అంటే 700 వరకు చెప్పుకోవచ్చు కానీ అండి, 500 నుంచి 550 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి నాణ్యమైన బయోచార్ ని మనం పొందగలుగుతాం.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ తయారీ విధానం గురించి చెప్తారు.
2: ఈ తయారీ విధానంలో ముందుగా మనము పొడిగా ఉన్నటువంటి వ్యవసాయ వ్యర్థాలని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మనం ముడి పదార్థాలు ఎంపిక చేసుకున్నప్పుడు తడిగా ఉన్నా లేకపోతే పచ్చిగా ఉన్నా కూడా పర్వాలేదు, ఒక 2 నుంచి 5 రోజుల పాటు మనం ఎండలో ఆరబెట్టినట్లయితే దానిలో తేమ శాతం తగ్గిపోతుంది. అట్లా ఒక 10 నుంచి 15% తేమ శాతం వచ్చినప్పుడు, అంటే ఇట్లా విరిస్తే మనం కొమ్మ విరిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి అని అంటే అవి మనం ఉపయోగించాలి నాణ్యమైన బయోచార్ కోసము. అయితే ఈ ముడి పదార్థాలన్నీ అణువుగా ఉండటానికి ఒకవేళ గుంత తవ్వి మనం గనక గుంతలో వాటిని వేసి మనము మంట పెట్టేటట్లయితే పెద్ద పెద్ద వాటిని కూడా వినియోగించుకోవచ్చు. అట్లా గుంత తవ్వి మనం తయారు చేసుకోవాలి అని అంటే సుమారుగా అండి ఒక 3 అడుగులు వెడల్పు ఉండే గుంత, 4

0: అడుగులు లోతు, అలానే 10 అడుగులు పొడవు ఉన్నటువంటి గుంతని మనం తీసి, దీన్ని పిట్కిల్ని అంటారు బయోచార్ తయారు చేయడానికి, దీన్ని వినియోగించి పెద్ద పెద్ద కొమ్మలైనా సరే మనం వేసి దానిలో మంట పెట్టచ్చు. అలా కాదు, లేదు చిన్నది నేను మెటల్ కిల్ను వాడతాను, డ్రమ్ కిల్ను వాడతాను, కోన ఆకారంలో ఉంటుందండి మెటల్ కిల్ను, లేదు అని అంటే రైతులు అంత ఎఫర్ట్ చేయలేకపోయినా సరే ఇప్పుడు డ్రమ్లు ఉంటాయి, పాత డ్రమ్లు ఉంటాయి, వాటిని కూడా కిల్ను లాగా వాడుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వాటిల్లో వాడేటప్పుడు పెద్ద పెద్ద కొమ్మలు వాటిల్లో పట్టవు కాబట్టి వాటిని చిన్న ముక్కలుగా చేసి మనం వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత కిల్ని అడుగు భాగంలో ఏం చేయాలంటే అండి, మంట పెట్టాలి మనం. మంట పెట్టినప్పుడు ఫస్ట్ 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర కొంచెం కొంచెం మంట అనేది తీవ్రత పెరుగుతూ ఉంటుంది కదా, అట్లా కొంత కొంత డిగ్రీ సెల్సియస్ పెరుగుతున్న కొద్దీ దాని నుంచి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ తేమ ఆవిరైపోతుంది, తర్వాత మిగతా గ్యాసెస్ వెళ్ళిపోతాయి. తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ కట్టె కాలిపోయి 500 డిగ్రీ సెల్సియస్ అది రాగానే ఏమవుతుందంటే అది బొగ్గుగా మారుతుంది. అయితే బొగ్గుగా మారినప్పుడు అది నల్లగానే ఉండాలండి కట్టె. కట్టె పైన గనక కొంచెం తెల్లగా గనక తెల్లవారుతున్నట్టు కనిపిస్తే అది బూడిదైపోతుందని మనం గమనించుకుని వెంటనే దాన్ని ఆర్పివేయాలి. ఆర్పివేసి మనం వెంటనే తీయకూడదండి. ఈ పైరోలైసిస్ ప్రక్రియ అప్పటికి పూర్తవుతుంది, కానీ పూర్తయినప్పటి తర్వాత ఒక 12 నుంచి 24 గంటల పాటు సహజంగా అట్లా చల్లబడని చేయాలి. పూర్తిగా చల్లబడిన తర్వాత అప్పుడు మనం బయోచార్ ని బయటికి తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని మనము చిన్న ముక్కలుగా చేసుకోవాలి, 2 నుంచి 5 మిల్లీమీటర్ల ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఒకవేళ వీలు ఉంటే పొడిగా కూడా చేసుకుని మనం దాన్ని వాడుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ లో ఎన్రిచ్మెంట్ ఎట్లా చేసుకోవాలి దాని గురించి చెప్తారు?
0: బయోచార్ ని అలానే వాడితే వచ్చే లాభాల కన్నా కూడా అండి, దాన్ని కొంచెం ఎన్రిచ్ చేసుకుని వాడితే వచ్చేటటువంటి లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చేసుకునే పద్ధతి కూడా చాలా సులువేనండి. అందుకని ఏం చేయాలనంటే, ఇప్పుడు సుమారుగా నేను 100 కిలోలు అంటే 1 క్వింటల్ బయోచార్ కి మనం ఎట్లా ఎన్రిచ్ చేసుకోవాలనేది చెప్తాను. 1 క్వింటల్ బయోచార్ గనక తీసుకున్నట్లయితే అట్లనే 1 క్వింటల్ పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది దానికి కలపాలండి. కలిపిన తర్వాత దానిలో పోషకాల్ని వృద్ధి చేయడం కోసము ఈ బయో ఫర్టిలైజర్స్ అంటాం కదా అండి, అట్లాంటి జీవన ఎరువులు మనం 2 కలుపుకోవాలి, నత్రజని కోసం ఒకటి, అట్లనే భాస్వరం కోసం. అవి ఈ బయో ఫర్టిలైజర్స్ 2 కిలోల చొప్పున కలుపుకోవాలండి. నత్రజని కోసం అయితే అజిటోబాక్టర్ అనేటటువంటి దాన్ని వాడాలి, భాస్వరం కోసం అయితే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అనే దాన్ని వాడాలండి. అట్లనే కొన్ని తెగుళ్లు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి కదా మనం మొక్క పెట్టిన తర్వాత నేలలో, ఈ నేల ద్వారా వ్యాపించేటటువంటి తెగుళ్లను నివారించడానికి కూడా ట్రైకోడర్మా లాంటివి కూడా కలుపుకోవచ్చు, అది కూడా 2 కిలోల క్వాంటిటీలో మనం అవసరమైతే కలుపుకోవచ్చు అండి. ఒకవేళ ఇలా కాదు, మేము పొడి రూపంలో కాదు ద్రవ రూపంలో బయో ఫర్టిలైజర్స్ వాడుకుంటాము అని అంటే, ఈ 1 క్వింటల్ బయోచార్ కి 1 లీటర్ సరిపోతుంది ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ బయో ఫర్టిలైజర్స్ ఏదైనా సరే, బయో పెస్టిసైడ్స్ అయినా సరే. దీంతో పాటు మనం ఏం చేయాలి అని అంటే, మనం వేసినటువంటి సూక్ష్మజీవులకి ఆహారం అనేది బాగా అందాలి కదా అండి, ఆహారం కోసం అని చెప్పేసి మనము మరలా అక్కడ మనం తేమ కూడా ఉండేటట్టు చూసుకోవాలి, ఇవి నిలబడాలంటే ఈ సూక్ష్మజీవులు. సో దానికోసం మనము 50 నుంచి 60% తేమ ఉండేలాగా, అంటే చేతులు ఇలా పెట్టినప్పుడు చేతికి తేమ తగులుతుంది కానీ అది అధిక తేమ ఉండకూడదండి, అట్లా తేమ తగిలేలాగా ఉండాలి, అంత తేమ ఉండేలట్లా చూసుకుని బెల్లం కలిపిన నీళ్లను కానీ, లేదంటే చేసుకోగలిగిన రైతులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదండి జీవామృతం లాంటివి, జీవామృతం వాడుకోగలిగిన రైతులు జీవామృతాన్ని చల్లుకోవచ్చండి. అట్లా చల్లుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వీళ్ళు బాగా కలిపేసిన తర్వాత నీడలో మనం ఆరపెట్టాలి 15 నుంచి 30 రోజుల వరకు, అప్పుడు బూజు బూజుగా వస్తుంది దానిపైన. అట్లా అయితే ఇప్పుడు 15 రోజులకి బూజు మొత్తం వ్యాప్తి చెందితే వాడేసుకోవచ్చండి. లేదు పర్వాలేదు అనుకున్నా ఇలా నీళ్లు చల్లుకుంటూ మనము పొలం తయారీని బట్టి మన వినియోగాన్ని బట్టి 30 రోజుల వరకు కూడా దాన్ని ఉంచుకుని వాడుకోవచ్చు, కాకపోతే వారానికి ఒకసారి మాత్రం మనం మధ్య మధ్యలో కలియబెట్టాలి.
1: అయితే ఇప్పుడు ఈ బయోచార్ ప్రాధాన్యత గురించి, తయారీ విధానం గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఈ బయోచార్ వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి రైతులకు, దాని గురించి తెలియజేస్తారు?
0: చాలా ఎక్కువ ప్రయోజనాలు అయితే ప్రస్తుతం ఉన్నాయండి. అది ఏంటి అంటే, సేంద్రీయ కర్బనం అనేది ఇప్పుడు ఎక్కువగా మనము రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఇప్పుడైతే మంచి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనము దాని మీద ఆధారపడటం వల్ల సేంద్రీయ కర్బనం అనేది నేల్లో గణనీయంగా తగ్గింది. ఇది ఆ సేంద్రీయ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. అట్లనే నీటి సామర్థ్యాన్ని, నేలలో మనం వేసినటువంటి నీళ్లు అది పట్టి ఉంచుకుని సరైన సమయంలో మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుంది. మనం వేసిన పోషకాలు కూడా అండి, ఇప్పుడు నైట్రోజన్ నత్రజన్ లాంటివి ఏమవుతాయంటే, వేస్తే అవి మనం నీరు పెట్టగానే కొంత మాత్రమే మొక్క వినియోగించుకుని మిగతా అన్ని కూడా కింద పొరల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, అది అక్కడ పట్టి ఉంచుతుంది కాబట్టి ఎరువుల వినియోగ సామర్థ్యము పెరిగేసి పోషకాల నష్టం అనేది తగ్గుతుందండి. అట్లనే కొన్ని సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది, నేల ఆరోగ్యంగా ఉంటుంది. కార్బన్ అనేది దీర్ఘకాలం కూడా నిల్వ ఉంటుంది, అంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు కదా, ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ కలిగిన తర్వాత మనకి అల్టిమేట్ గా కావాల్సింది పంట దిగుబడి.

0: దిగుబడే కదండి. సో పంట ఇవన్నీ, నేల ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో పంట దిగుబడి నాణ్యత రెండు కూడా మెరుగుపడతాయి.
1: అయితే ఇప్పుడు అంత ప్రాధాన్యత కలిగిన ఈ బయోచార్ ని తయారు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది?
0: ఇక్కడ బయోచార్ తయారీ విధానంలో మనం దీన్ని మంట పెడుతున్నాం కదండి, తడి పదార్థాలు వాడితే అది సరిగ్గా బయోచార్ తయారీ అనేది జరగదండి. కాబట్టి కట్టె మొత్తం కూడా కాలడానికి అది ఉండదు. కాబట్టి తడి పదార్థాలు కాకుండా కొంచెం పొడి బారినటువంటి పదార్థాలని మనము తీసుకోవాలి. అట్లనే ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ, కొన్ని చెక్కలు వాడేటప్పుడు అది పెయింట్ వేసిన చెక్కలు ఉన్నాయనుకోండి, అట్లాంటివి వాడకూడదు. అలానే కొన్ని రసాయనాలు కలిపినటువంటివి కూడా, మంట పెట్టేటప్పుడు ఆ రసాయనం ఏ రీతిగా ఆ మంటకి ఇది దోహదపడి మళ్ళీ మంట అనేది గట్టిగా రావచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రమాదాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం దానిలో ఉపయోగించకూడదండి. అట్లనే పైరోలైసిస్ పద్ధతి ద్వారా చేస్తున్నాం కదా, దానిలో ఎంత మినిమం ఆక్సిజన్ మనం లోపలికి మనం వదిలితే అంత మంచిదండి. ఎక్కువ ఆక్సిజన్ లోపలికి ప్రవేశించకుండా చూసుకోవాలండి. మళ్ళీ చల్లబరిన తర్వాత మాత్రమే బయోచార్ ని బయటకు తీసేలా చూసుకోవాలి. అట్లనే పొలంలో ఉపయోగించే ముందు కంపల్సరీ దీన్ని ఎన్రిచ్ చేసి ఉపయోగించుకోవడం అనేది మంచిదండి.
1: చాలా సంతోషం ప్రభావతి గారు. ముఖ్యంగా ఈ బయోచార్ అంటే ఏమి, ఈ బయోచార్ ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటి వరకు బయోచార్ తయారీ ప్రాధాన్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. రైతంతరంగం వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాము. ఈరోజు రైతాంతరంగం కార్యక్రమంలో మిరప పంట సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు కన్నాల రవితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.
4: కన్నాల రవి అన్న, నీకు నమస్తే అన్న.
5: నమస్కారం సార్.
4: ఎంత భూమి ఉంటుంది అన్న నీకు?
5: నాకు 4 ఎకరాలు సార్.
4: ఏమేం పంటలు ఇస్తాయి 4 ఎకరాలలో?
5: ప్రస్తుతం అయితే ఫస్ట్ నేను పత్తి సాగు చేస్తుంటాను సార్. పత్తికి గిట్టుబాటు ధర లేక ఈ కెమికల్స్ రేట్లు బాగా పెరుగుదల దానికి కారణంతో పత్తి అనేది పెట్టుడు బంద్ చేసి కూరగాయల వైపు మొగ్గు చూపెట్టిన. కూరగాయలకు ఒక మొగ్గు చూపెడితే మాకు రవాణా వ్యవస్థ సరిగా లేక కూరగాయలకు ఒక మాకు అనుకూల రేటు రాలేదు. కాబట్టి ఇప్పుడు వాణిజ్య పంట కింద మిర్చి ప్రస్తుతం సాగు చేస్తున్నా, కొద్దిగా గిట్టుబాటు అవుతుంది. కాకపోతే మిర్చికి చాలా కష్టం ఉంటుంది.
4: ఎన్ని ఎకరాలు ఉంది మిర్చి పంట
5: ఇప్పుడు ప్రస్తుతం? పోయిన సంవత్సరం 1.5 ఎకరాలు వేసిన, ఈ సంవత్సరము 3 ఎకరాల సగము వేస్తాని ప్లాన్ లో ఉన్నది. నేనే నా చేనులో నారు చేసి సిద్ధం చేసి 10 నుంచి 15 లోపు పెట్టుతాం.
4: నారు వేసి ఎన్ని రోజులు? మరి మీరు
5: నారు వేసి ఇప్పటికి నారు మొలిచి 25 రోజులు అయింది. 40 రోజులు లేనిది, 6 నుంచి 7 వారాలు లేనిది నారుకు పెట్టరాదు.
4: ఇన్నేళ్ళ నుంచి మిర్చి పంట సాగు చేస్తున్నా
5: కనీసం 5 సంవత్సరాలు.
4: పోయిన సంవత్సరం 1.5 ఎకరం వేసిండ్రు.
5: అంతకుముందు 1, 1.5, 2 అట్లా.
4: 3.5 పెద్ద మొత్తంలో ముందుకు వెళ్తున్నారు.
5: పెద్ద మొత్తం.
4: మరి అందరు నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటారు నారు, మరి మీరు సొంతంగా తయారు చేస్తారు?
5: నర్సరీకి దీనికి తేడా ఏమి, గౌరాన్ కోడి బాయిలర్ కోడి ఉన్న తేడా ఉంటది. మన వాతావరణంలో మన చేనులో పెరుగుతుంది కాబట్టి వైరస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటది.
4: సీడ్ అంటే మీరు కొనుకొచ్చుకుంటారా పాకెట్ బయటకి వెళ్ళి?
5: లేదు, సీడ్ మేము ఆన్లైన్ ద్వారా తెచ్చుకుంటాం. గుంటూరు, కడప ఎక్కడ అవైలబుల్ ఉంటా ఆన్లైన్ లో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం.
4: నారు చల్లాలంటే ముందు దాన్ని ఏ రకంగా చల్లుతారు? నారు చల్లేటప్పుడు
5: నారి మడి తయారు చేయాలంటే మొత్తం ఒక బెడ్ తయారు చేయాల. బెడ్ తయారు చేసేసి బెడ్ లో మొత్తం చిన్న మట్టేట్టు తయారు చేసిన తర్వాత నారుని అలకది ఒక్కొక్కటి 2 ఇంచుల మధ్య దూరం ఉన్నంత వ్యత్యాసంలో పెట్టుకుంటే దాన్ని 1/2 ఇంచ్ లోపే ఇత్తుకుంటే మొలక శాతం అనేది 70-80% వస్తుంది.
4: ఒక్కొక్క ఎత్తు పెడతారా?
5: ఒక్కొక్క ఎత్తు
4: ఎంతకాలం పెట్టారట? ఒక్కొక్క
5: మినిమం ఒక ప్యాకెట్ పెట్టాల, 3 ప్యాకెట్లు ఒక ఆడి మనిషి పడుతుంది ఒక రోజు.
4: అట్లా మొత్తం 10,000 మొక్కలు అయితే
5: ఒక ఎకరికి 9,000 నుంచి 10,000 మొక్కలు కాదా, దాన్ని డిస్టెన్స్ ఉంటాయి ఇంచులు. మనం 30 ఇంచులు పెడతామా, 36 ఇంచులు పెడతాము, దాన్ని బట్టి మనకు మిర్చి అనేది నార అనేది చెప్పు. పెద్ద భూములను అయితే కనీసం 36 ఇంచులు ఉండాలని నా అనుభవం చెప్తుంది.
4: ఇట్లా కోకో పీట్ వేస్తారా?
5: కోకో పీట్ ఏమో మేము మా మట్టి వేసి మేము కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాం, సోడమ్మన్ విడోస్ దాన్ని తయారు చేసి ఎండాకాలంలో దాని మీద చల్లుతాం. దాని విధంగా మొలక శాతం ఎక్కువ వస్తుంది. ఇది కాండం కుళ్ళు, వేరు కుళ్ళు, నత్తి అనేది సమస్య రాదు. ఈ సంవత్సరం అయితే మొత్తం సోడమ్మన్ విడోస్ తోనే నారు పంగిసైడ్ వేయకుండానే పెంచిన, ఇప్పటికైతే మాకు చాలా బాగా ఉంది.
4: యూరియా డిఏపి ఏం చల్లరు?
5: యూరియా డిఏపి ఏం చల్లం నారు వ్యవస్థ
4: మొత్తం ఆర్గానిక్ పద్ధతి.
5: ఆర్గానిక్ పద్ధతిని నారు పెంచుతాం
4: అంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. 40-45 రోజులు వచ్చిందంటే వర్షం పడ్డా పడకుండా మీరు పెట్టేస్తారు?
5: మేము పెట్టేస్తాం.
4: ఎట్లా కొనలు ఇరిచేస్తారా?
5: కొనలు ఇరగదు సార్. కొనలు ఇరిచేది ఉంటే ఒక వారం రోజులు ముందే ప్రిపేర్ కాదా.
4: నారు వీక్ ఎంటనే పెట్టేస్తారా? ఇవాళ నారు వీక్ రేప్స్ లో పెట్టారు.
5: నారు చేనులో ఉంటది కాబట్టి చాపైన కొద్దీ వెంటనే పెడతాం. అప్పుడు సోడమాన్ వీరడితో నారు ఒక నిమిషము ఏర్లో నానబెట్టి తర్వాత పొలంలో పెడతాం.
4: నారు పెట్టేటప్పుడు మిరప చెట్లు పెట్టేటప్పుడు ఎంత బోధితో పెడతారు గ్యాప్?
5: 36 ఇంచులు.
4: 36 ఇంచులు వెడల్పు.
5: పొడవులో 15 ఇంచుల నుంచి 20 ఇంచుల మధ్యలో పెడతాం
4: ఒక్కొక్క మొక్క.
5: ఒక్కొక్క మొక్క
4: చనిపోయి మళ్ళీ పెట్టేస్తారు?
5: సాధారణంగా చనిపోవు, మనం పెంచుకునే కాబట్టి మళ్ళీ మర వారికి వేద సిద్ధం చేసి పొర కోసం మర్ర వేరు వస్తుంది.
4: మిరపలో పెంటైర్ వేస్తారు?
5: పెంటైర్ వేస్తాం కానీ ఇప్పుడు పాడి పశువులు లేవు కాబట్టి దీనికి ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నాం.
4: మిరపని ఆర్గానిక్ పద్ధతిలో
5: వేస్తారా? ఇప్పుడు కొద్ది ఇప్పుడు నేను చేసేది ఇప్పుడు నారు వ్యవస్థ అనేది సోడమాన్ వీరుడితో రైజోబియాన్ బ్యాక్టీరియా అనేది తయారైతుంది. దాంతో ప్రకృతిగా చెట్టు కావాల్సింది 12 పోషకాలు కావాలి. 4 అయితే ఆటోమేటిక్ గా మన ప్రకృతి ఇస్తుంది. 12 పోషకాల్లో కొద్దిగా దాన్ని సహసిద్ధంగా అందించే గుణం ఈ రైజోబియా బ్యాక్టీరియాతో వస్తాయని సైంటిస్టులు చెప్పింది కాబట్టి నేను ఆ పద్ధతిలో ఈ సంవత్సరం చేస్తుంది.
4: ఇప్పుడు మిరపకు మందులు కొట్టాలమ్మా? మీరు
5: కొట్టవలసింది.
4: ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది మందు?
5: మినిమం 27-30 సార్లు కొట్టవలసింది.
4: వారానికి ఒకసారి కొడతారా? 2 సార్లు.
5: వారానికి ఒకసారి అనేది ఏముండదు. నారు పెట్టిన 20 రోజుల నుంచి 30 రోజుల దాకా 2 స్ప్రేలు అయితే 30 నుంచి 60 రోజుల లోపు కనీసం 5 రోజులకు ఒక స్ప్రే కావాలి.
4: అడుగు మందులు ఎన్నిసార్లు?
5: అడుగు మందులు 15 రోజులకు ఒకసారి.
4: యూరియా డిఏపి పొటాష్ కూడా వేస్తారా?
5: ఎన్పీకే మేము ఎన్పీకే ఒక డిఏపి ఫస్ట్ ఇస్తాం. 14-15 దచ్చెబ్బి చెబ్బీసు మరి 28-28-0 మరి ఒక క్రాప్ తెంపిన తర్వాత యూరియా వేస్తాం.
4: డవరా కొడతారు? ఇంకా
5: డవరా 4 సార్లు.
4: గడ్డి మందు?
5: గడ్డి మందు దాన్ని యూజ్ చేయం.
4: మిరపకాయ అసలేదు?
5: మిరపకాయ
4: కలుపులు తీసుడే?
5: కలుపులు తీసుడు.
4: మొక్క పెట్టిన ఎన్ని రోజులకు మీకు మిరపకాయ కనబడుతుంది?
5: 70-80 రోజులకు మాకు చేతుకు కాయ కనబడుతుంది.
4: ఇట్లా పచ్చిమిరపకాయ అమ్ముతారా? ఎండు మిర్చి.
5: పచ్చిమిరికి రవాణా వ్యవస్థ సక్కగా లేక మేము ఎండు మిర్చికి మొగ్గు చూపెడతాం.
4: ఏంటి లాభం ఎండు మిర్చికి పచ్చిమిర్చి?
5: పచ్చిమిర్చికి లాభం గానీ మాకు రవాణా వ్యవస్థ లేక
4: దూరం ఉంది.
5: దూరం ఉంది, మార్కెట్ దగ్గర ఉంది. రవాణా వ్యవస్థ దూరం ఉండకు గిట్టుబాటు ఎక్క కాబట్టి మాకు చక్కగా టైంకి అందక మేము ఎండు మిర్చికి మొగ్గు చూపెడతాం.
4: ఇట్లా ఎండు మిర్చి మరి ఎక్కడ అమ్ముతారు మరి మీరు?
5: మార్కెట్ లో ప్రస్తుతం అయితే ఊళ్ళో లేకుంటే నాగ్పూర్ మార్కెట్ కు అమ్ముతాం.
4: ఆదిలాబాద్ అమ్మారు. పోయిన సంవత్సరం ఏం ధర ఉండే మీకు?
5: పోయిన సంవత్సరం 220-250 మధ్యలో అమ్మినాం.
4: ఎన్నిసార్లు దింపాల ఎండు మిర్చిని చివరిలో?
5: 2 సార్లు దింపచ్చు, కాకపోతే మేము పోయిన సంవత్సరం 1 సంవత్సరం 1 సారి దింపినాం.
4: ఒకటేసారికి అయిపోయినా?
5: లేబర్ షార్టేజ్ ఉంది.
4: మీరు ఒకటేసారి దింపినామంటున్నారు, మరి వర్షాలు పడితే కష్టం అవుతుంది కదా?
5: అందుకే కదా 15 ఆగస్టు పెడితేనే దానికి అప్పుడు వర్షాలు ఉండే తాలూకాలయ అనేది రాదు. అందుకే ఎండు మిర్చి అనేది 15 ఆగస్టు తర్వాతనే పెట్టాలా.
4: ఎప్పటిదాకా ఉంటది? మార్చి దాకా ఉంటది?
5: మిర్చికి అనేది టైమింగ్ లేదు. పచ్చిమిర్చి ఎప్పుడన్నా పెట్టచ్చు. ఎండు మిర్చికి టైమింగ్ అనేది ఉన్నది, కాకపోతే వర్షాలు పడతాయి కాబట్టి తాలూకా అవుతాయి అని ఆగస్టు వరకు రైతులు ఎక్కువ మొగ్గు
4: ఆగస్టు పెడతారు. లాస్ట్ మార్చి వరకు ఉంటది,
5: దాన్ని ఏప్రిల్లో తీసేస్తాం.
4: ఎన్ని మీరు మిరప పంట సాగు చేయబట్టి?
5: 5 సంవత్సరాలు ఆయా.
4: 5 సంవత్సరాలు
5: ముందు వండిస్తుండే, తర్వాత నేను వచ్చేది ఫీల్డ్ కు ఈ పత్తితో లాభం లేదని వాణిజ్య పంట దీన్ని ఎక్కువ ఉంటాయని మిర్చి వైపు మొగ్గు చూపు.
4: మిర్చికి ఎక్కువ ఏమేమి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది?
5: మిర్చి వ్యాధికి మెయిన్ వ్యాధి అనేది

0: జెమిని వైరస్ విల్టు అనేది రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. దీని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దీన్ని అరికట్టగలుగుతాం.
1: నీళ్ల పారకం ఎట్లా ఇస్తారు?
0: నీళ్ల పారకము మాకు డ్రిప్ సౌలభ్యం లేదు కాబట్టి పారకం కింద ఇస్తాం. బెడ్ సిస్టమ్ ఏముండదు, నాళీల ద్వారా ఇస్తాం.
1: వర్షాలు ఎక్కువ పడితే ఏమన్నా ఇబ్బందులు అయితే ఈ మిర్చికి?
0: వర్షాలు ఎక్కువ పడితే విల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లాస్ అవుతాయి.
1: మీరు నార తయారు చేస్తామన్నారు కదా, మిగిలిన నారు ఎవరైనా రైతులు అడిగితే ఇస్తారా మీరు?
0: ఇస్తాం.
1: అంటే రేటు కమ్ముతారా?
0: ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపెట్టలు,
1: ఇంటి కోసము అట్లా.
0: ఇంటి కోసం వస్తే మా కోసమే ఎక్కువ తయారు చేసుకుంటాం, అమ్మడానికి సాధారణంగా మేము తయారు చేయం.
1: అడిగితే ఇవ్వలేరు మీరు?
0: ఇవ్వలేము.
1: పచ్చిమిరపకాయలు ఇట్లా ఊర్లో అమ్మలేకపోతారా? మరి
0: అమ్మగలుగుతాం.
1: భీంపూరు
0: అమ్మలేము గానీ ఇంటికి వచ్చి కొందరు రైతులు తీసుకుపోతాం.
1: అట్లా 10-15 కిలోలు
0: అమ్ముతాయి.
1: పచ్చిమిరపకాయ,
0: పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటా.
1: మిరపకాయని ఏ సీడ్ తీసుకొచ్చి పెట్టిండు మీరు?
0: మేము ఇక్కడ పల్లెటూరులో ఎక్కువ కారం వైపు మొగ్గు చూపెడతారు కాబట్టి తేజ రకంలో మేము ఎంచుకుంటాం.
1: ప్రతిసారి అదే రకమా?
0: అదే రకం.
1: మీరు సీడ్ అదే ఉంచుకోలేరు? మీరు
0: ఉంచుకుని దానికి అవరేజ్ రాదు.
1: అవరేజ్
0: సీడ్ ట్రీట్మెంట్ మనకు కాదు కాబట్టి మేము మార్కెట్ నుంచి సీడ్ విత్తనాలు తెచ్చుకొని మేము సొంత పొలాల్లో తయారు చేసుకుంటాం.
1: కొట్టే మందులు ఊళ్ళే దొరుకుతాయి?
0: కొట్టేటి మందులు కొన్ని ఆదిలాబాద్ లోకి దొరుకుతాయి.
1: ఇక్కడ తెప్పిస్తారు?
0: ఆన్లైన్ ద్వారా మేము తెచ్చుకుంటాం
1: కొట్టే మందులు. కొన్ని ఇక్కడ దొరుకుతాయి, కొన్ని దొరుకుతాయి.
0: కొన్ని దొరుకుతాయి
1: కానీ టైం టు టైం మందు కొట్టాల్సింది.
0: టైం టు టైం కొట్టాల్సిందే.
1: కొట్టకపోతే దిగుబడి రాదు.
0: దిగుబడి రాదు, దాన్ని తీసేయాల్సిందే.
1: నీళ్ళు ఎక్కువైనా పరిశానే?
0: నీళ్ళు ఎక్కువైనా పరిశానే, తక్కువైనా పరిశానే. దాని చిన్న పిల్లడు ఎట్లా చూసుకుంటో దాన్ని అట్లా చూసుకోవాలి. ప్రతిరోజు తిరగాల్సిందే.
1: కొత్త వాళ్ళు నేను కూడా మిరప పంట పెడతా అంటే అలాగే చెప్తారు?
0: సలహా ఇస్తాము పెట్టడానికి ముందు చూపడం, ఎందుకంటే దానికి చిన్న పిల్లడు ఎట్లా చూసుకోవాలని అట్లా కాబట్టి భయపడే రైతులు ముందుకు రాకూడలేదు. బాగా కష్టం.
1: ఎంత పెట్టుబడి పెట్టాలి ఆఖరి దాకా మీరు పక్క? 3.5 ఎకరాలకు?
0: 3.5 ఎకరాలకు మినిమం 6 లక్షలు చిల్లర అవుతుంది.
1: అన్ని కలిపి ఎన్ని క్వింటాల మరి మిరపకాయలు వెళ్ళాలి 3.5 ఎకరాలు?
0: మేము పోయిన సంవత్సరం నాకు 23 క్వింటాలు వెళ్ళింది ఎక్కర్కు.
1: దాని మిగిలిన చూస్తే మీకు ఈసారి 60-70 క్వింటాల మిరపకాయలు వెళ్ళాలి
0: రాలని అంచనా.
1: తెంపిన ఎండబెట్టడానికి
0: జాగ్రత్త పొలాలను చేస్తాం.
1: ఎందుకు మొత్తం 3.5 ఎకరాలు ప్యాక్ అయిపోయి ఉంటది కదా మీకు?
0: మేము పత్తి ఉంటది కదా, 5.5 ఎకరాలు నేను సాగు చేస్తున్నా. 2 ఎకరాలు పత్తి.
1: పత్తి కడ వీకేషన్ జాగాలా మీరు మిరప పంటను ఎండబెడతారు?
0: ఎండబెడతాం.
1: సంతోషంగా ఉన్నారా మరి మిరప పంట పైన మీరు?
0: సంతోషం ఉన్నాం ఇప్పటికైతే సార్.
1: సరే బాగుంది. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు, లేకపోతే నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇది
0: 777-80-80-65-65-24-24-11.
1: థ్యాంక్ యూ.
2: ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో మిరప పంట సాగులు అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు కన్నాల రవితో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ మార్గాలు, నీటి కుంటల ఏర్పాటు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థాన ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0872295081, మరొక నంబర్ 2300081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు దేశ జీడిపిలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని ఎంఎస్ఎంఈ రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ముందుగా ఎంఎస్ఎంఈ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎం అంటే సూక్ష్మ, మైక్రో. ఎస్ అంటే చిన్న, స్మాల్. మరియు ఎం అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి ఎంఎస్ఎంఈలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా ఉండేవాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండేవాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు: తగినంత మూలధనం

అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు MSME రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా MSME మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి MSMEలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. MSME మంత్రిత్వ శాఖ MSMEలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా MSMEలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు MSEలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో MSMEల పెరుగుతున్న భాగస్వామ్యం, వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. MSME మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా MSMEలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం MSMEల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం MSMEల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే VCలు మరియు ప్రైవేట్ ఈక్విటీ PE సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం MSME రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. MSME రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. PM విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన, 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే ₹50,000 వరకు, కిషోర్ అంటే ₹50,000 నుండి ₹5,00,000 వరకు, తరుణ్ అంటే ₹5,00,000 నుండి ₹10,00,000 వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా MSMEలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం, COVID-19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా MSMEలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్, MSMEల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న
సంస్కరణ

ప్రోత్సాహాత్మక పథకం, నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణ అభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మ నిర్భర్ భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణ అభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు.
ఐక్యరాజ్య

0: రాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು. ಜೋರೈನ ಪಾಟಲ ಹೋರು. మీలోని జోష్కి మరింత జోష్ నిచ్చే పాటను వినుండ్రి, ఫోన్ చేయండి. జోరైన ముచ్చట్లను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 295081. గిప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు ఉషారు కార్యక్రమంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో చెప్పండి, మీ పేరు? అశోక్ గారు ఎక్కడి నుంచి? భీమ్సర్ నుంచి. ఏం చేస్తుంటారు? ఫోటోగ్రాఫర్. చెప్పండి ఏ పాట వింటారు?

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: విశ్వనాథ్.
0: విశ్వనాథ్ గారు ఎక్కడి నుంచి? పిప్పలకోటి. ఏం చేస్తుంటారు విశ్వనాథ్ గారు? వ్యవసాయం చేస్తున్నారు. ఏమేమి పంటలు వేశారు? చెప్పండి. మీతో పాటు ఇంకెవరో మాట్లాడుతున్నట్టున్నారు. సరేనండి, ఏ పాట వింటారు చెప్పండి. హలో విశ్వనాథ్ గారు, పాట పాట ఆపద్ బాంధవుడు చిత్రం నుండి. సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటలహోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. హలో, మీ పేరు చెప్పండి. హలో
1: హలో,
0: చెప్పండి మీ పేరు చెప్పండి. చెప్పండి మీ పేరు.
2: లక్ష్మి.
0: లక్ష్మి గారు, ఏమైంది, సిగ్నల్ లేదా? అవునా, చెప్పండి లక్ష్మి గారు, ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు?

కైలాస్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏ పాట వింటారు? శుభలగ్నం నుంచి ఏ పాట? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కోరిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్

0: ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు చోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.